ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 3వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిర్ణయం సమయం 5:54 దాటి 24 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భావన కార్యక్రమంలో శాంతి

చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజన్లో లక్ష్మీస్తుతి, పొలం పనుల కార్యక్రమంలో ఈ ఉదయం 6:35 సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు. 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మొట్టమొదటి తెలుగు మహిళా వీడియో జర్నలిస్టుగా పేరొందిన గౌండ్ల మల్లీశ్వరి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన పాష్ యాక్ట్, దీని గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ నారాయణన్ గారి వయలిన్ వాద్యం వింటారు. పగలు 11:03 నాటకం ఒక నటన నాటకం వింటారు. రచన సూరంపూడి శ్రీదేవి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. మధ్యాహ్నం ఆ ప్రసారంలో 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వన మహోత్సవాల వారోత్సవాల్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, ల్యాండ్స్కేపర్, హార్టికల్చర్ గెస్ట్ ఫ్యాకల్టీ శ్రీమతి కొంపెల్ల జయలక్ష్మి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారి సంభాషణ వింటారు. మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో కళ్ళం అంజిరెడ్డి విద్యాలయ మదీనాగూడ బాలలు సమర్పించు ఆంగ్ల కార్యక్రమం వింటారు.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ 3వ భాగం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులు దాని గురించిన వివరాలు వింటారు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కుందేళ్ల పెంపకం దాని వివరాలు ఈ అంశాలు వింటారు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వ జల్ముక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు ఈ పథకం గురించి శ్రీ ఎంఎన్వి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భారతీయ వాగ్మయే వననం ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ మేడూరి సూర్యనారాయణ గారి ప్రసంగం వింటారు. 9:15 స్పాట్లైట్, ఇంకా 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ముకేష్ కుమార్ బల్. प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाए तकाइची ने आतंकवाद और हिंसक उग्रवाद के सभी रूपों की कड़ी निंदा की है. इनमें पाकिस्तान से संचालित सीमा पार

0: అని ఇలా నైఘంటిక అర్థాలున్నాయి. యుద్ధాల చప్పుడుతో నిత్యం అట్టడుకుతున్న నేడి ప్రపంచంలో శాంతి ఒక దీపం వలె మనకు మార్గదర్శిగా నిలవాలి. నేడు ప్రపంచం ఎంతో ఎదిగింది. మనం అంగారక గ్రహంపై అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాం. అణుశక్తిని నియంత్రిస్తున్నాం, కానీ అదే మేధస్సును మనిషిని మనిషి చంపుకునే యుద్ధ తంత్రాల తయారీకి ఉపయోగిస్తున్నాం. ఆధునిక యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే కాల్పులు కాదు, అది పర్యావరణ విధ్వంసం. ఆకలి చావులు, వలసల విషాదం, ప్రతి క్షిపణి ప్రయోగం వెనుక లక్షల మంది ఆశలు బూడిదవుతున్నాయి. యుద్ధంలో గెలిచిన దేశం కూడా శవాల మీదనే విజయాన్ని జరుపుకోవాలి. శాంతి అంటే కేవలం కత్తులు కిందికి దించడం కాదు, మనిషి మనసులో ద్వేషాన్ని తుడిచిపెట్టడం. శాంతి మార్గం గురించి ప్రపంచాన్ని ఆలోచింపజేసిన మహనీయుల మాటలు నేటికీ దిక్సూచులు. మహాత్మాగాంధీ అంటారు, శాంతిని సాధించడానికి మార్గం అంటూ ఏమీ లేదు, మనం నడిచే మార్గమే శాంతిగా ఉండాలి అని. అహింసను ఆయుధంగా మలుచుకున్న గాంధీజీ, యుద్ధం హింసను పుట్టిస్తుందని, శాంతి మాత్రమే శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్మారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, బలవంతంగా శాంతిని రుద్దలేం, అది పరస్పర అవగాహనతోనే వస్తుంది. ప్రపంచాన్ని విధ్వంసం చేసే అణ్వస్త్రాల ప్రమాదాన్ని గ్రహించిన మొదటి శాస్త్రవేత్త ఆయనే. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాడు, శాంతి అంటే ఉద్రిక్తలు లేకపోవడం మాత్రమే కాదు, అక్కడ న్యాయం వెల్లివిరియడం. అన్యాయం ఉన్న చోట శాంతి ఉండదు. నెల్సన్ మండేలా, విధ్వంసం చేయడం ఎవరికైనా సులభం, కానీ నిర్మించడం, శాంతిని నెలకొల్పడం వీరుల పని అని అంటాడు. ఇక కవుల కావ్యాల్లో శాంతి ఒక నిరంతర ప్రవాహం. డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, ప్రకృతికి లేని సరిహద్దులు మనిషి ఎందుకు సృష్టించుకున్నాడో ఆయన తన కవిత్వంలో నిలదీశారు. సరిహద్దులనే కంచెలను తొలగిస్తేనే శాంతి సాధ్యమని ఆయన నమ్మకం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఆయన కోరుకున్న స్వేచ్ఛ స్వర్గం, ఎక్కడైతే ప్రపంచం చిన్న చిన్న ముక్కలుగా విభజించబడదో అదే నేటి ప్రపంచానికి అవసరం అంటాడు. ఎల్లప్పుడూ శాంతి దిశగా మన ప్రయాణం ఒక కార్యాచరణ కావాలి. అది కేవలం నినాదాలకే పరిమితం కాకూడదు. మన పాఠ్య పుస్తకాల్లో యుద్ధాల విజయాల కంటే శాంతి కోసం చేసిన కృషికి ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల మనసుల్లో ద్వేషానికి బదులు కరుణను నింపాలి. ప్రపంచ నాయకులు ఆయుధాల ఒప్పందాల కోసం కూర్చునే సమయాన్ని చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కేటాయించాలి. ప్రకృతితో మమేకం కావాలి. యుద్ధం వల్ల ప్రకృతి నాశనం అవుతుంది. మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే పరోక్షంగా శాంతిని నెలకొల్పోవడమే. ఈ భూమి మనకు వారసత్వంగా వచ్చింది కాదు, మనం భావితరాల కోసం దాచిపెట్టాల్సిన ఒక అద్భుత నిధి. యుద్ధాల మంటల్లో దీన్ని కాల్చి బూడిద చేసే హక్కు మనకు లేదు. చరిత్ర మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, మనం రాబోయే తరాలకు ఆయుధాలను ఇస్తామా లేక శాంతియుతమైన ప్రపంచాన్ని ఇస్తామా అని. శాంతిని కాంక్షించడం అంటే బలహీనత కాదు, అది అత్యున్నతమైన మానవత్వం. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే మంత్రాన్ని మన ఊపిరిలో, మన ఆలోచనలో నింపుకుందాం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆయుధాల అవసరం ఉండదు. రేపటి ఉదయం సూర్యుడు శాంతియుత ప్రపంచంపై ఉదయించాలని కోరుకుందాం. శాంతమే మార్గం, శాంతమే గమ్యం. శాంతిని ఆకాంక్షిస్తూ, ప్రపంచ సంక్షేమాన్ని కోరుతూ వేదాల్లోని అత్యంత శక్తివంతమైన, ప్రాచుర్యం పొందిన శాంతి గురించిన మంత్రాలు ఉన్నాయి.
1: ఇంతవరకు శాంతి చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇంతవరకు లక్ష్మీస్తుతి విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

రసాయన ఎరువుల వినియోగాన్ని ప్రారంభించాం. కొంతమేరకు హైబ్రిడ్ రకాలను పెంచుకోవడం ద్వారా వాటికి రసాయనాల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసాయనాల ద్వారా పోషకాలను అందించడం అనేది సాంకేతికతతో కూడిన సిఫారసు చేసిన మోతాదులో రసాయనాలను వాడమని సూచించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనాల వాడకం అనేది చాలా ఎక్కువగా మారింది, ముఖ్యంగా యూరియా వంటి రసాయన పోషకాలు. యూరియా వాడకం అన్ని పంటల్లో కూడా పెరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఎందుకంటే యూరియా అనే ఒక పోషకం మన భారతదేశంలో తయారవుతున్నది కాదు, మనం దాన్ని ఎగుమతి ద్వారా, అంటే మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ ఆదాయంలో చాలా మేరకు మనం దాన్ని వెచ్చించి యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూరియా పైన సబ్సిడీని ఇచ్చి రైతులకు దాన్ని తక్కువ ధరలోకి అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 85-89% సబ్సిడీ ద్వారా మనకు యూరియా అనేది లభిస్తుంది. అటువంటి యూరియాని విచక్షణారహితంగా వాడడం ద్వారా చాలా మటుకు అనర్థాలనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. యూరియా అనే ఒక పోషకము మొక్క పెరుగుదలకు అవసరము, కానీ ఇది అధికంగా వాడటం వలన దగ్గరలో ఉన్న నీటి కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ యూరియా శాతం నీటిలో పెరగడం ద్వారా నీటిలో ఉండే సహజంగా ఉండాల్సిన జీవరాశులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటిని మనం సేకరించడం, సేవించడం, వివిధ రూపాలలో తీసుకోవడం వలన మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి సిఫారసు చేసిన మట్టుకు మాత్రమే యూరియాని వాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తున్నది. ఈ విధంగా యూరియాని తగ్గించడం ద్వారా పంట దిగుబడిలో ఏ మార్పు లేకుండా కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. అయితే ఏ విధంగా మనం ఈ యూరియా శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. పచ్చిరొట్టె పంటలను మనం ఖరీఫ్ పంటకు ముందు పచ్చిరొట్టె పంటలను పండించి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనం యూరియా అనే శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎరువులను వేసుకోవడం ద్వారా, వర్మీ కంపోస్టు ఇటువంటి ఎరువులను వేసుకోవడం ద్వారా కొంతవరకు మనం పంటకు కావలసిన నత్రజని శాతాన్ని జీవన రూపంలో ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు, రైజోబియం, అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిలం లేదనంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి వాటిని వాడడం ద్వారా కొంతవరకు మనం రసాయన ఎరువుల మోతాదును భూమిపైకి తగ్గించవచ్చు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేది రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంది. రైతాంగం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన ఎరువులను ఎప్పుడైతే వాడుతున్నామో రసాయన మందులను, ముఖ్యంగా మనం చీడపీడలకు వాడే మందులను లేదంటే కలుపు యాజమాన్యానికి వాడే మందులను ఎప్పుడైతే వాడుతున్నామో రైతాంగం ప్రొటెక్టివ్ క్లోతింగ్ అని అంటాం, అంటే మన దేహాన్ని రక్షించే విధంగా మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోటు, మాస్క్, కళ్ళకు అద్దాలు, చేతులకు గ్లౌస్, కాళ్ళకి పొడవాటి షూస్, ఇవి చాలా ముఖ్యమైనవి. మనం వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, కానీ రైతులు ఏ విధమైన జాగ్రత్తలు లేకుండా మందులను పిచికారీ చేయడం ద్వారా అవి రైతు పీల్చుకునే గాలిలో, తినే ఆహార పదార్థాలలో, చర్మం పైన ఉండడం ద్వారా వివిధ రకాలైన రోగాలకు గురవుతున్నారు. ఈ విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్తో పాటు ఎప్పుడైతే మనం ముఖ్యంగా కలుపు మందులను వాడతామో మనం పిచికారీ అనేది వెనక్కి నడుస్తూ చేయాలి. ముందుకు నడవడం ద్వారా ఆల్రెడీ మనం స్ప్రే చేసిన భూమిపైన మనం నడుస్తున్నట్లు, కాబట్టి కలుపు అనేది నివారణ అనేది కూడా తగ్గుతుంది, మనం డిస్టర్బెన్స్ కూడా పెరుగుతుంది, భూమికి డిస్టర్బెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో రసాయనాలున్న మందులను మొదటగా వాడరాదు. మనకు ఎప్పుడైనా ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది ఒకటి ఉంటుంది, అంటే పొలంలో పురుగు ఉండవచ్చును, కానీ అది మనకు నష్టాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా అనేది గుర్తించాలి. ఆ ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లయితే మనం దానికి సంబంధించిన రసాయనాలను వాడాలి. మొదటిసారి అధికంగా డోసేజ్తోని రసాయనాలను వాడరాదు.

0: ఈనాటి కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం, దీని గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో మనం పాటిస్తున్న కొన్ని అంశాలు, సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో మనం పాటించాల్సిన విషయాలను, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను, లేదా ప్రస్తుత వ్యవసాయంలో పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, వాటిని మార్చుకోవడం అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనంటే, మన హరిత విప్లవం తర్వాత మనం దిగుబడి ఎక్కువ రావడం కోసం

0: దీని ద్వారా ఆ పురుగులు లేదా తెగులు దానికై టాలరెంట్ అయిపోతాయి. అంటే తర్వాత మీరు ఎక్కువ మోతాదులో పిచికారీ చేసినా కూడా అవి చనిపోవు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనకు ఈ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వనరులు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ నీటి వనరుల పెరగడంతో పాటు మనం వరిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎప్పుడైతే ఇలా పండిస్తున్నామో అంటే వరి పంటలో భూమిపైన నీరు నిలిచి ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా భూమి తన సహజ గుణాన్ని కోల్పోయి కొన్ని రకాలైన చవుడు నేలలు ఏర్పడము లేదా భూమి గుల్లపారే తత్వాన్ని కోల్పోవడము, భూమి కింది పొరల్లో ఒక గట్టి పొర అనేది ఏర్పడము జరుగుతుంది. దీని ద్వారా తర్వాత వేసే పంటలకి అది ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడము, ఒక ఎకరం వరి పండించే నీటితో మనం 5 నుంచి 6 ఎకరాల చిరుధాన్యాలు పండించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతు ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా అధిక నాణ్యత అనేది మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని అంశాలను రైతు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చేపట్టవలసిందిగా మనవి.
1: ఇంతవరకు సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం దాని గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు మా సాయంకాలం ప్రసారాలు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. సాయంత్రం 6:50 చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులు వివరాలు, దీని గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్టు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కుందేళ్ల పెంపకం, దీని గురించి కొన్ని వివరాలు వింటారు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వ జల్ముక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఇవి మా సాయంకాలం ప్రసారాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో

0: తో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్టంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట

0: సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి ఈరోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్టపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు గడు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలే, అష్ట దిక్పాలకులను జయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచాజా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తస్య జాపానస్య సమకక్షీయా సానే తాకాయిచి ఇత్యేష పాకిస్తానాత్ సీమాపారే ఆతంకవాదం సమేత్య సర్వేషు రూపేషు అభివ్యక్తిషు ఆతంకవాదస్య హింసక ఉగ్రవాదస్య చ నిందాం కృతవంతౌ. భారత జాపాన వార్షిక శిఖర సమ్మేళనస్య సంయుక్త వక్తవ్యే ద్వౌ నేతారౌ గతవర్షే అప్రేల మాసస్య 22వ దినాంకే జమ్మూ కశ్మీరస్య పహల్గాం ఇత్యత్ర జాతం ఆతంక్యాక్రమణం కట్వా లోచితవంతౌ. ఉభౌ ప్రధానమంత్రిణౌ హింద ప్రశాంత క్షేత్రస్య ఉభయోః దేశయోః మధ్యే సహయోగం విస్తారయితుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ.
4: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता.

0: लगता है क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है। इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे।
1: भारत जापान विशेष सामरिक वैश्विक सहभागित्वस्य आधारस्तंभेषु अन्यतमार्थिक सुरक्षा प्रधानतायाः विषये भारत जापान देशौ परस्परं प्रतिबद्धतां पुनः दृढीकृतवन्तौ। आर्थिक सुरक्षा सहकार विषये भारत जापान संयुक्त घोषणापत्रे अवदतां यत् आर्थिक सुरक्षा सहभागित्वं परस्पर विश्वासस्य सहभागी मूल्यानां संबद्ध हितानां च आधारेण वर्तते। उभयोः पक्षयोः समृद्धिः, सुरक्षा, आर्थिक भविष्यञ्च सुदृढतया परस्परं सम्बद्धमस्ति इति मान्यता अस्ति। अद्यतनीकृतस्य मुक्तस्य च इण्डो पैसिफिक इत्यस्य तथा च म्यूचुअल एंड होलिस्टिक एडवांसमेंट फॉर सिक्योरिटी एंड डेवलपमेंट इन द रीजन्स महासागर इति उपक्रमस्य समन्वयः उभयोः पक्षयोः कृते आर्थिक सुरक्षा सहकारं वर्धयितुम् आवश्यकं प्रोत्साहनं प्रददाति इति घोषिता अस्ति। लोकसभाध्यक्षः ओम बिरला अद्य कोलकातायां पश्चिम बंगाल विधानसभायाः नवनिर्वाचित सदस्येभ्यः द्विदिवसीय अभिविन्यास कार्यक्रमस्य उद्घाटनं करिष्यति। अस्य कार्यक्रमस्य उद्देश्यं नवनिर्वाचितेभ्यः सदस्येभ्यः समिति व्यवस्था, वित्तीय निरीक्षणं, संसदीय विशेषाधिकाराः, विधायकेषु उदयोन्मुख आंकिकीयोपक्रमाः इत्यादीनां संसदीय विधायी कार्याणां विविध पक्षेभ्यः परिचय प्रदानं वर्तते। पंचायती राज मन्त्रालयः षोडश वित्तायोगस्य अनुशंसानां विषये विचारार्थम् अद्य नवदिल्ल्यां राज्यस्य पंचायती राज मन्त्रिणाम् एकां राष्ट्रिय कार्यशालाम् आयोजयति। कार्यशालायाः अध्यक्षतां केन्द्रीय पंचायती राज मन्त्री राजीव रंजन सिंहः, केन्द्रीय राज्य मन्त्रिणः प्रोफेसर एसपी सिंह बघेलस्य उपस्थितौ करिष्यति। कार्यशालावधौ चर्चा वित्त मन्त्रालयस्य व्यय विभाग द्वारा प्रख्यापितस्य षोडश वित्तायोग ग्रामीण स्थानीय निकायानुदानस्य कार्यान्वयनाय परिचालन दिग्निर्देशेषु केन्द्रता भविष्यति। वार्षिक श्री अमरनाथ यात्रा अद्य जम्मू कश्मीरस्य पहलगाम बालटाल मार्गयोः आरभ्यते। सप्तपञ्चाशत् दिवसीयायां तीर्थयात्रायां सम्पूर्णे भारतदेशात् लक्षोपलक्षाः भक्ताः अमरनाथ गुहातीर्थं प्रति पवित्रयात्रां करिष्यन्ति इत्यपेक्षा अस्ति। तीर्थयात्रिणः भगवतः शिवस्य आशीर्वादं प्राप्तुं, प्राकृतिकरूपेण निर्मितं हिमशिवलिङ्गं द्रष्टुं च प्रायः 88.3 मीटर परिमितेषु ऊर्ध्वतायां स्थित पवित्र अमरनाथ गुहायां गच्छन्ति। आईसीसी महिला विंशति प्रतिविंशति विश्व चषक क्रिकेट प्रतिस्पर्धायां इंग्लैंड दलेन साउथ अफ्रीका दलं 40 धावनांकै पराजितम् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम राजन्न सिरसिल्ल जिल्ला समाचार लेख వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
3: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా హిమశ్రీని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హిమశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కరీంనగర్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హిమశ్రీని రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కీ పెహచాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. జిల్లా ముస్తాబాద్ మండల ఇన్ఛార్జ్ విద్యాధికారిగా అంబటి రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబటి రవీందర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తారు.

0: అని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఇందిరా మహిళ లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తున్నట్లు జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. రెండో విడతలో ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు 329 ఇళ్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. డబ్బులిస్తే ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటనను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విడుదల చేసిందని విజయలక్ష్మి తెలియజేశారు. జిల్లాలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పురోహితులు ప్రత్యేక పూజలు చండీయాగం వైభవంగా జరిపించారు. మహిళలు భక్తి శ్రద్దలతో బాలా త్రిపుర సుందరి దేవిని కొలిచి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ఇల్లంతకుట్ట మండలం రామోజీపేట గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని తీర్మానం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపేలాగా సహకరించాలని సర్పంచ్ భూమయ్య కోరారు. వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు బతుకమాడారు. గ్రామ దేవతలకు పూజలు చేసి మహిళలు వరుణుణ్ణి వేడుకుంటూ బతుకమాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూది మనీష, పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రమ, వార్డు సభ్యురాళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు పన్నులు వసూలు చేయాలని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్ కోరారు. జిల్లాలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ నగర వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాలనీని ఇందిరమ్మ కాలనీలో 2025లో విలీనం చేశారని, కేవలం ఒక్క సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోనరావుపేట మండలం నాగారంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని నాగారం గ్రామవాసి, మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు. కాగా ఆలయ అభివృద్దికి సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, పాన్ డబ్బాలతో పాటు బస్టాండ్, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్ఐ జ్యోతి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేయవద్దని కూడా హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా నమోదు చేసి యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టులో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో డిజిటల్ మ్యాపింగ్ కు ఇంటి యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి పుష్పలత, పాక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
1: ఇంతవరకు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
0: యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లు స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది April 22 జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి

0: సవించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత 7 నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సునాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత, జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై. లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిఛలే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిఛలే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అపనాతే హుయే అప్నీ ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో 2 వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతి

0: ఆలయ బాధ్యతని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్ధాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి ఘాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత్, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మొట్టమొదటి తెలుగు మహిళా వీడియో జర్నలిస్టుగా పేరొందిన గౌండ్ల మల్లీశ్వరి గారితో కార్యవర్తి గోపీశెట్టి గారి సంభాషణ విందాం. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2000

26, జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు కార్యక్రమంలో మనతో ఉన్నారు మల్లీశ్వరి గౌండ్ల గారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా వీడియో జర్నలిస్ట్గా వారి ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వారి మాటలోనే విందాం. నమస్కారం మల్లీశ్వరి గారు.
3: నమస్తే సార్.
2: మీరు అసలు వీడియో జర్నలిస్ట్గా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఈ దారిని ఎంచుకోవడానికి బీజం ఎప్పుడు పడింది?
3: ప్రైమరీ స్కూల్ చదువుకోలేదు సార్. అంతకంటే ముందు చైల్డ్ లేబర్గా ఉన్నాను. ఎంవి ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చినారనమాట. నేను బ్రిడ్జ్ కోర్స్ చదువుకునేటప్పుడు ఫస్ట్ టైం కెమెరా చూశాను నేను. ఎట్లా అంటే మాకు ఆల్మోస్ట్గా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఫారినర్స్ విజిటర్స్. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కెమెరాస్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు కెమెరా క్లిక్ చేయగలనే ఫోటో వచ్చేది. అప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరింట్లోనో ఒకరింట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చూడడం తప్పితే ఈ కలర్ ఫోటోలు చూసిన ఫీల్ కూడా నాకు లేదు. సో అప్పుడు నేను ఈ కెమెరాలో నుంచి ఆ ఫోటో వెనకాల వితిన్ సెకండ్స్లో బయటికి రావడం చాలా ఆశ్చర్యానికి ఇది చేసింది. తర్వాత మెల్లిగా చూస్తుంటే మాకేముండేదంటే ఎవ్రీ మంత్లో వన్స్ ఏంటంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం సినిమాలు చూపించేవాళ్ళు. మా క్యాంప్లో నియర్లీ 500 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము అప్పుడు. ఎందుకంటే అందరు చైల్డ్ లేబర్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అప్పుడు మా టీచర్ని అడిగితే టీచర్ ఏం చెప్పిందంటే ఫోటోగ్రాఫర్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు చేసిన వర్క్ జీవితాంతం గుర్తుండిపోతుంది, ఇంకా తరాలకు కూడా చూపించుకోవచ్చు, రికార్డు ఉండిపోతుంది అనేది తను చెప్పింది. అప్పుడు అనుకున్నాను చేస్తే అలాంటి వర్క్ చేయాలి గుర్తుండిపోయే వర్క్ అనేది అప్పుడు అనుకున్నాను అనమాట. తర్వాత మధ్య మధ్యలో కూడా నేను దాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. మర్చిపోకుండా ఉండి లాస్ట్కి వచ్చేసరికి దీనికే వచ్చేసాను. నా ఫస్ట్ జాబ్ కూడా ఇదేనే, ఇంకెక్కడ జాబ్ కూడా చేయలేదు ఇట్లా.
2: సో మీరు అన్నట్టు బాల్యంలో వాళ్ళ చేతిలో చూసిన కెమెరా తర్వాత చూస్తున్న సినిమా ప్రభావం వల్ల ముద్ర పడిపోయింది. మీ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఈ రంగంలో ఉద్యోగానికి ఎలా వచ్చారు?
3: చైల్డ్ లేబర్గా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏంటంటే కంటిన్యూ ఎడ్యుకేషన్ అనమాట. 8th నుంచి రెగ్యులర్గా హాస్టల్స్లో అక్కడక్కడ చదువుకుని ఉన్నాము. తర్వాత డిగ్రీకి హైదరాబాద్ వచ్చాను నేను. డిగ్రీకి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఒక అలవాటు ఉండింది అనమాట. ఎంవి ఫౌండేషన్లో నేను పాడడం కూడా నేర్చుకున్నాను. వాళ్ళు నేర్పారనమాట పిల్లల్ని మోటివేట్ చేయడానికి దానికి దీనికి. సో పాడడం నేర్చుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం కరెక్ట్గా సాగుతున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఒక క్యాసెట్ రికార్డింగ్కి వచ్చినాం అనమాట. రికార్డింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఒక సార్ వచ్చారు. సార్ ఏం చేశారు, మామూలుగా పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా, మాట్లాడినప్పుడు ఏం చేసినారంటే నీకేంటి నీ ఇష్టాలు ఏంటి, ఇంతవరకు వచ్చినావు కదా గ్రేట్, ఇంకా బాగా పాడుతున్నావు నువ్వు, అట్లా కొంచెం నన్ను అప్రిషియేట్ చేస్తూ నా అభిరుచులను తెలుసుకోవడానికి ప్లాన్ చేసిండు ఆయన. నేను కూడా మాట్లాడినాను ఓపెన్గానే, మాట్లాడి నేను ఇట్లా నాకు ఇట్లా జాబ్ చేయాలని ఉంది చెప్పిన అనమాట. చెప్తే నీకు ఒక సో అండ్ సో ప్లేస్లో ఒక ప్రయత్నం చేద్దామా, ఇంకా అక్కడ చాయిస్ ఉంటే మేబీ చేద్దు అని అన్నారు. సరే లే అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత వితిన్ 1 వీకే అది, మళ్ళీ ఎక్కువ పీరియడ్ కూడా కాలేదు. 1 వీక్లోనే సార్ నాకేం చెప్పారు, ఈ పలానా చోటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయమని చెప్పారు. చెప్తే సరేలే అని చెప్పేసి అప్పట్లో వస్తున్న కొత్తగా ఉంది న్యూస్ ఛానల్, ఆ ఛానల్లో ట్రై చేసిన. ట్రై చేసినప్పుడు నాకు నిజానికి ఏంటంటే కరెక్ట్గా కెమెరా పట్టుకోవడం కూడా రాదు నాకు. తర్వాత ఏంటంటే కెమెరా వెయిట్ ఎంత ఉంది, అసలు వాటి పొజిషన్ ఎట్లుంటుంది, అసలు వాటి చేయగలమా లేదా, అదంతా ఏమి లేదు కానీ వర్క్ చేయాలని ఒకటే ఉంది మైండ్లో, ఆసక్తి ఉంది కానీ దాని గురించి ఏం టెక్నికల్ స్కిల్స్ ఏమీ లేవు నాకు. సో నేను సార్కి వెళ్ళి అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు చేయగలవా చేయగలవా, నువ్వు చిన్నగా ఉన్నావు, అట్లా అట్లా 2-3 సార్లు అడిగారు. అడిగిన తర్వాత మరి తనకి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా నచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ నాకు ఒక ఎంప్లాయ్ కింద కాదు కానీ ఒక 1-2 వీక్స్ నేను చూస్తాము. చూసిన తర్వాత ఓకే అనుకుంటే ఓకే, ఈలోపు నీకు నచ్చకపోయినా నువ్వు వెళ్ళిపోవచ్చు చెప్ప పెట్టకుండా కూడా, నువ్వు వెళ్ళిపోయిన రోజు నీకు చేతగలేదనుకుంటాం మేము వర్క్ అని చెప్పేసి మేము సార్ ఇట్లా చెప్పారనమాట. సరే సార్ ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుని సరే నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా వెళ్ళిపోయినాను. నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా వెళ్ళిపోయాను కానీ నేను అక్కడ ఎక్కడ సిగ్నేచర్ కూడా చేయలేదు. ఆ 1 మంత్ వరకు చేయకుండా అట్లా 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది, 3rd వీక్ అయిపోయింది. 4th వీక్లో నన్ను హెచ్ఆర్ గారు పిలిచి నా డీటెయిల్స్ ఫిల్ చేయించుకున్నారు. అప్పుడు నన్ను ఎంప్లాయీగా వీళ్ళు రికగ్నైజ్ చేసి తీసుకున్నారు అనమాట. నాకు అప్పుడు ఏంటంటే కెమెరాస్ తెలియడం కోసం కెమెరాస్ అన్ని క్లీన్ చేయడం, కేబుల్స్ క్లీన్ చేయడం, ఈవెన్ బ్యాగ్స్ ట్రైపాడ్స్ అన్ని క్లీన్ చేయడం చేసేదాన్ని నేను కూడా ట్రైనింగ్ కాబట్టి. తర్వాత సీనియర్ అన్న వాళ్ళతో కలిసి వెళ్ళడం అట్లా నేర్చుకున్నాను అనమాట నేను వర్క్. అక్కడ ఏమైపోయిందంటే 1 మంత్ తర్వాత నన్ను ఎంప్లాయీగా ఇచ్చేశారు. తర్వాత నేను ఎప్పుడు సాలరీ కూడా అడగలేదు సార్ని, నాకు సాలరీ ఇచ్చేశారు, మంచి సాలరీ. ఐ థింక్ ఆ టైంలో నాకు అది చాలా మంచి సాలరీ. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ ఒక గుడ్ ఫ్యామిలీ దొరికింది. అక్కడ నన్ను ఎవరు డిస్క్రిమినేషన్ చేసి నువ్వు ఆడపిల్లవు చేయొద్దు అట్లాంటి అంటే ఎవరో ఒకరు అన్నారు తప్పితే మెజారిటీ పీపుల్స్ ఏం చేశారు అంటే లేదు చేయొచ్చు
2: ప్రోత్సహించారు
3: ప్రోత్సహించారు. దానికి ఏంటంటే కారణం ఏంటంటే నన్ను ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో ఆ మనిషి ఇన్పుటేటర్ గా ఉండడం దానికి. తర్వాత నన్ను నాకు హెచ్ఓడిగా ఉన్న వ్యక్తి అమ్మాయిల పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి అయి ఉండడం, అమ్మాయిలు కూడా బయటకు రావాలన్న ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి ఉండడం వల్ల నాకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అయితేనేమో. సో అట్లా వాళ్ళ దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్లోనే నేను కెమెరా పర్సన్ కింద వీడియో జర్నలిస్ట్ కింద ఇదైనా.
2: మీరు అంటున్న జర్నలిజం ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ రంగం అంతా పురుషాధిక్యత ఎక్కువ ఉన్న రంగం. సరే, మీ ఆఫీస్లో మీరు అందరూ సపోర్ట్ చేశారు, మీకు డైరెక్ట్గా హెచ్ఓడిగా ఉన్నవారు అభ్యుదయ భావాలు కలిగిన మనిషి కాబట్టి సపోర్ట్ చేశారు. బయట ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు సరే డెఫినెట్గా కష్టం ఉంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎలా నిలదొక్కుని ఎలా దాటగలిగారు అడ్డంకులు?
3: విషయం ఏంటంటే సార్, ఆల్రెడీ మేము కష్టాలు ఎదుర్కొని వచ్చాను. నేను స్మూత్గా ఏం రాలేదు, ప్రైమరీ స్కూల్ నుంచి ఏం రాలేదు. నేను ఆల్రెడీ ఆవులు కాసి వచ్చున్నా, కొంతవరకు శారీరక కష్టం తెలుసున్నదాన్ని నేను. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇది శారీరక కష్టం అన్న విషయం కూడా తెలియదు. కానీ నేను ఎంప్లాయ్మెంట్కి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అప్పుడు ఉన్న టీం ఈవెన్ నా ఛానల్లో పనిచేసినా ఇక్కడ ఎక్కడ పనిచేసినా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఎక్కువ మందికి ఉండేది. చాలా తక్కువ మంది క్రిటిసైజ్ చేస్తూ తర్వాత ఏంటంటే అమ్మాయిలు పని చేయొద్దు అని చెప్పేసి ఇంటికే పరిమితం లాంటి ఫీలింగ్స్ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నా సరౌండింగ్లు అంతా ఏమైపోయిందంటే ఎక్కువ ప్రోత్సాహమే ఉన్న వాళ్ళతోనే స్నేహం చేశాను నేను. తర్వాత ఏంటంటే అప్పుడు చాలా ఛాలెంజ్డ్గా ఉండేది, ఈక్వాలిటీ సెల్స్ ఉండేది మీడియాలో, ఏ విజువల్ దొరికింది, ఏ విజువల్ దొరకలేదు, ఎందుకు దొరకలేదు అనేది పోటీతత్వం ఉండేది. ఎప్పుడు నేను స్టూడియోలో వర్క్ చేయలేదు, ఇన్ని ఇయర్స్లో 6 మంత్స్ మాత్రమే చేశాను ఒక ఛానల్లో. కానీ ఆ 6 మంత్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేయాలంటేనే చేసినాను. కానీ ఆల్మోస్ట్ నేను ఫీల్డ్లోనే ఉన్నా. ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏముండేదంటే ఈ రోజు ఒక చోటుకి వెళ్తే ఒక కొత్త పర్సన్ పరిచయం అయ్యారు, రేపు ఒక చోటుకి వెళ్తే కొత్త పర్సన్ పరిచయం అయ్యారు. అక్కడ ఏమైందంటే కొంతమంది నిజంగానే చాలా ఓపెన్గా ఎంకరేజ్ చేసేవాళ్ళ. ఒక అమ్మాయి ఫీల్డ్లో కనబడుతుంది, ఒక అమ్మాయి కెమెరా పట్టుకొని కనబడుతుంది, 20 మంది అమ్మాయిలు లైన్లో నిలబడితే అమ్మాయి మధ్యలో ఒక అమ్మాయి కనబడుతుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేను కనబడుతున్నాను అని చెప్పేసి కొంతమంది ఆఫీసర్స్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అవి నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి అనమాట. సో ఇట్లాగే సేమ్ చూసుకుంటే కొంతమంది ఏంటంటే ఎందుకమ్మా ఈ కెమెరా పట్టుకోవడం, ఎందుకమ్మా ఈ మూత మోయడం, ఈ కేబుల్స్ తీయడం ఏంటి, ట్రైపాడ్లు మోయడం ఏంటి, చప్పుడు దాక్కోవచ్చు కదా, ఇంకో పని చేసుకోవచ్చు కదా, ఇంకో రిపోర్టింగ్కి వెళ్ళొచ్చు కదా, సబ్ ఎడిటింగ్లోకి వెళ్ళొచ్చు కదా, ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్పడం కూడా తప్పని నేను అనుకోవట్లేదు. వాళ్ళ నాలెడ్జ్ అంతే, వాళ్ళు నన్ను అట్లనే చూసారు కాబట్టి నేను అంతే చెప్పారులే అన్న ఫీల్ నాకు ఉండింది అనమాట. కాకపోతే ఏంటంటే చాలా కష్టపడ్డాం. నాకు మీడియాకి వచ్చిన తర్వాత కొంచెం ఈ యూరిన్కి వెళ్ళడం అట్లాంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఇట్లా రెగ్యులర్గా అమ్మాయిలకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, వాటి వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడ్డా. కాకపోతే ఏంటంటే ఆ ఇబ్బంది కంటే నాకు జాబే ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే నేను ఎన్నుకున్న వర్క్ కాబట్టి చాలా ప్రేమించి వర్క్ చేసినాను నేను. సో చాలా సందర్భంలో ఎట్లుంటుందంటే అప్పుడు ఉద్యమం చాలా గట్టిగా సాగుతుంది. ఎట్లా ఉండేదంటే టక్మని అమ్మాయిలతో పాటు నెట్టేసేవాళ్ళు కదా పోలీసు వాళ్ళు, టక్మని డీసెంలో తీసుకుపోయి లాగేసిన సందర్భాలు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఒకరోజు నన్ను సార్ పిలిచి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు నన్ను లాగేశారు. నా చేతిలో కెమెరా ఉందన్న విషయం కూడా అబ్జర్వ్ చేయలేదు పాపం వాళ్ళు. అయితే లాగేసి పైకి వెళ్ళినప్పుడు నా చున్నీ వెళ్ళిపోయింది అనమాట. నన్ను రికగ్నైజ్ ఎట్లా చేశారంటే అమ్మాయికి చున్నీ ఊడిపోయింది అన్న విధానంలో నేను రికగ్నైజ్ చేసేది, కానీ లేదు అమ్మాయి కెమెరా పర్సన్గా ఉంది అన్న విధానంలో ఇది చేయలేరు. అది కాస్త మా హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళిపోయింది. సార్ నాకు ఆ రోజు సాయంత్రం పిలిచి నీ వర్క్ బాగుంది కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే తర్వాత నేను డ్రెస్ స్టైల్ కూడా అట్లా మార్చుకున్నా. కాకపోతే మీడియాలో అప్పట్లో నేను వచ్చిన కొత్తలో డిస్క్రిమినేషన్ అన్స్ అంటే ఎక్కువ ఏముండేదంటే అమ్మాయిలు ఈ పనులు చేయాలని ఒక పరిధి ఉండేది. ఆ పరిధిలో వస్తే ముందు కొంతవరకు మంచిగా మాట్లాడినా తర్వాత వచ్చేసరికి కొంచెం ఎట్లా అంటే ఏం చేస్తారు లేదురా, ఇప్పుడు మనకు పోటీ రావడం ఏంటి, మనకు పోటీ వచ్చి మన మధ్యలో జరగడం ఏంటి, మనం ఆమె కోసం ప్లేస్ ఇవ్వడం ఏంటి, అట్లాంటివి కొన్ని కూడా జరిగినాయి అనమాట.

0: అన్నీ ఎదుర్కోగలిగినప్పుడు ఏంటంటే వాళ్ళతో స్నేహం ఎక్కువ చేయడం
1: ఎక్కువైంది.
0: స్టార్ట్ చేసినానే, ఎక్కువ స్నేహం చేయడం ఒకటి. తర్వాత ఆ టైంలో పనిచేసిన వాళ్ళందరూ ఎంతో కొంత వాల్యూస్గానే పనిచేస్తారు. తర్వాత అప్పట్లో మీడియాకు కూడా ఒక రకమైన వాల్యూ ఉంది. ఎట్లా అంటే ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఫలానా ఛానల్ వస్తుందంటే ఆ ఛానల్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. మినిస్టర్స్ అయినా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఏదైనా పెట్టినా కూడా అదొక రకమైన ఇదిగా ఉండేదన్నమాట. సో అట్లా కూడా నేను నా వర్క్ విషయంలో స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఈ చిన్న చిన్న సమస్యలు ఇవి ఇవన్నిటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. అయితే అప్పట్లో చాలా చిన్నగా అనిపిస్తున్నా కానీ ఇప్పుడు వింటుంటే ఏమనిపిస్తుంటే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొన్నా కదా నేను అని చెప్పేసి అనిపించింది. కానీ అప్పట్లో నాకున్న దాని విధానంలో నా వర్కే ఇంపార్టెంట్ కింద ఇది చేసినాను అనమాట.
1: నిజంగా మీకు మీ వృత్తి పట్ల, మీ ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, ఈ కష్టాలని మీరు అన్నట్టు ఇప్పటికి చిన్నవి అనిపిస్తాయి లేదా తెలియని వారికి పెద్దవి అనిపించవచ్చు. మీరు చాలా అలవోకగా దాటేసి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే అంత పెద్ద కష్టాన్ని నేను అంత సులభంగా దాటేశాను అనుకునే పరిస్థితి ఉంది. అది అందుకే అంటారు కదా, మక్కువ ఉన్నప్పుడు ఏది మనల్ని ఆపలేదు. ఇన్ఫాక్ట్ నిజంగా మన ఉద్దేశాలు సదుద్దేశాలు అయితే ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టు, అలా మీకు చుట్టుపక్కల వాతావరణం అందరూ ప్రోత్సహించే వాళ్ళు కావడం. అయితే మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉండిందమ్మా, కుటుంబంలో సపోర్ట్ ఎలా దొరికింది?
0: నా కుటుంబం సపోర్ట్ అనేది నేను చెప్పుకోలేను సార్. ఎందుకు చెప్పుకోలేనంటే మా మదర్ ఫాదర్ లేరు. మా ఇంట్లో మేము ఐదుగురం అమ్మాయిలమే. నా నిర్ణయమే నేను. ఇంకొకరికి ఇది నేను నిర్ణయం తీసుకున్నా దీన్ని మీరు ఇంకేం చేస్తారు అంటే కూడా నేను నిర్ణయం తప్పు అని చెప్పేవాళ్ళు మా అక్క వాళ్ళు కూడా మా బావ వాళ్ళు కూడా ఏం లేరు. సో నా నిర్ణయానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎట్లా నిర్ణయం తీసుకుంటే అవేలో వెళ్ళిపోవచ్చు. కాకపోతే డిస్కషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో జాబ్ చేస్తున్నా అనేది మాత్రం చెప్పగలిగినా. కానీ వాళ్ళు కూడా నాకు ఈ జాబ్ చేయొద్దు, నిజానికి వాళ్ళకు కూడా అవగాహన లేదు అంటే ఈ జాబ్ చేస్తే బాగుంటుందేమో, ఈ జాబ్ చేయకపోతే బాగుంటుందేమో. కాకపోతే మాకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి చేయాల్సిందే అని ఆ మాత్రమే తెలుసు. కానీ ఈ జాబ్లో ఈమె సస్టైన్ అవుతుందా కాదా అని ఆలోచించే శక్తి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి అల్టిమేట్గా నా నిర్ణయానికి వాల్యూ ఉంది.
1: మీరు ఒక మంచి మాట, నా నిర్ణయమే నేను, దట్ ఈస్ మై ఐడెంటిటీ అని బాగుంది. మీ కష్టానికి మీరు ఫీల్డ్లో నిలదొక్కున్న తర్వాత అటు మీ మీడియా రంగం నుంచి అయినా ప్రభుత్వం నుంచి అయినా ఏదైనా గుర్తింపు లభించిందా?
0: 2017లో స్టేట్ అవార్డు తీసుకున్నాను నేను, ఫస్ట్ ఉమెన్ మీడియా జర్నలిస్ట్ అవార్డు మా చేత తీసుకున్నాను నేను. సో ఆ తర్వాత మంచి మంచి రికగ్నైజెస్ కూడా ఉన్నాయి నాకు, ఎట్లా అంటే మా జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, తర్వాత వేరు వేరే అవార్డ్స్ రావడం బాగానే ఉంది. అవా కాకపోతే ఏంటంటే ఈ అవార్డ్స్ కంటే ఇంపార్టెంట్గా విషయం ఏంటంటే నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంకో ఛానల్ ఏం చేసిందంటే ఒక 20 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. నాకు అది చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక అమ్మాయిని మనం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూసి ఒక 20 మంది, ఫస్ట్ బ్యాచ్లో 20 మంది, సెకండ్ బ్యాచ్లో ఒక 15 మంది, మొత్తం 35 మెంబర్స్ అమ్మాయిలు బయటకు తీసుకొచ్చి ఈ రంగం కూడా ఉంది మీకోసం అని చెప్పినప్పుడు మనం సాధించిన గెలుపు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే 10 మంది అమ్మాయిలు ఒకటే ఫీల్డ్లో కనబడతారంటే ఇంత కలర్ఫుల్ ఉంటుంది, దాన్ని కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. అది బాగుంటుంది నాకు. కాకపోతే నాకు తర్వాత మిగిలిన కొంచెం సాడ్నెస్, అమ్మాయిలు ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పుడు చూస్తే ఫీల్డ్లో మొత్తం చూస్తే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అంతకుమించి ఏం లేరు.
1: ఎందువల్ల అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్క నేను కూడా వీడియో జర్నలిజం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎలా నేర్చుకోవాలి, టిప్స్ ఏంటి, లేదా ఇంకేమేం పద్ధతులు ఫాలో అయితే నేను ఈ రంగంలో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అడిగితే మీరు ఏం చెప్తారు?
0: యాక్చువల్గా ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే రెండో వాడి మాట వినకూడదు. మనం ఒక నిర్ణయంతో వస్తాం బయటికి, ఏ ఫీల్డ్ అయినా సరే అండి. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడే ఫీల్డ్ అయినా మీకు మానసిక వేదన కొంతవరకు అయినా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఎట్లుంటుంది, ఏం చేయాలి. ఇంకొకరితో వినేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళు డిస్క్రిమినేషన్ చేసి లేదు నీకు చేత కాదు అని అంటే మాత్రం మీరు ఆలోచించకుండా ఊరుకోరు కదా. సో ఇది టెక్నికల్ రంగంకి వచ్చినప్పుడు నీకు టెక్నికల్గా ఎంత ఇష్టం ఉందో మానసికంగా కూడా నువ్వు అంత దృఢంగానే బయటకు వస్తావు. బయటకు వచ్చినప్పుడు సెకండ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆయనకి ఏమన్నా అనిపించచ్చు, నిజంగానే నువ్వు చేయలేవేమో అనిపించచ్చు, ఆయన ఓపెన్గానే చెప్పిండొచ్చు, లేకపోతే ఆవిడే ఓపెన్గానే చెప్పిండొచ్చు. కానీ ఆ ఓపెన్కి నువ్వు ఛాయిస్ ఇచ్చి నీకున్న ఆలోచనని మార్చుకోవడం తప్పు అనేది నేను అంటాను అనమాట. ఎందుకంటే మనం ఒక ఒంటరిగా ఉండి నేనేం చేయగలను అని ఆలోచించుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక 100 మందిలో పనిచేయాలి. ఆ 100 మంది 100 ఆలోచనలు మన మీద రుద్దినప్పుడు, మన ఆలోచనకి చోటు లేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం, ఉండం కదా. కాబట్టి మన ఆలోచన ఏదైతే ఉందో దాని మీద నేను ఖచ్చితంగా ఎప్పుడంటే 100% ప్రయత్నం చేసి కూడా నేను సక్సెస్ కాలేను అనుకున్నప్పుడు అప్పుడు సెకండ్ లైన్లో వెతుక్కోవచ్చు. అంతేగాని ఈ డిస్క్రిమినేషన్స్ అన్ని పట్టించుకొని వీటి కోసం టైం కేటాయించి డిబేట్ అయిపోవడం ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అనమాట.
1: బాల్యంలో వెట్టి చాకిరిలో ఉండి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఫార్మల్ ఎడ్యుకేషన్ అయిపోయి మీ ఇష్టంతో మీ ప్యాషన్తో చెప్పాలంటే కసితో మీడియా జర్నలిజంలో, ఎస్పెషల్లీ వీడియో జర్నలిజంలో నిలదొక్కుని మిమ్మల్ని నిరూపించుకొని ఈ స్థాయికి వచ్చారు. ఎటువైపు మీ ప్రయాణం, ఇంకేం సాధించాలనుకుంటున్నారు?
0: ఇంకేం సాధించాలని అనుకుంటారంటే సాధించింది ఏం లేదు, నేను అనుకున్న ఉద్యోగం తప్ప.

ఇప్పటి వరకు చేసిన దాంట్లో. ఉద్యోగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. కెమెరా వర్క్ చేయడం నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాను. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు కొత్తగానే వర్క్ చేస్తా. నేను పాతదాన్ని, నాకు ఏదో సీనియారిటీ ఉంది, ఆ ఫీల్ నాకు ఎప్పుడు రాదు. కెమెరా పట్టుకున్న ప్రతిసారి ఒక కొత్త ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో కెమెరా పట్టుకుంటే పసిపాపను పట్టుకున్న ఫీల్ ఉంటుంది నాకు, ఈ డిఎస్ఎల్ఆర్ బాడీస్ వచ్చిన తర్వాత. సో నేను చాలా ఇష్టపడతాను నేను పట్టుకున్న ఎక్విప్మెంట్, నేను చేసే వర్క్ని. కానీ ఇంకొకటి ఏంటంటే, నాకు ఉన్న మిగిలిన లోటు ఏంటంటే, ఎక్కువ అమ్మాయిలు రావాలి. వస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు యూనివర్సిటీలలో

0: బైపీసీసీ ఇవే చేయాలి అన్న ఆలోచన ఉండి ఇంతవరకే నాలెడ్జ్ ఉన్న ప్లేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని గురించి ఎక్కువ ఇది చేయాలని ఒకటి ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా కలిగి ఉన్నాను అనమాట. నేను దానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నా, కానీ కొంచెం మనం కూడా ఆర్థికంగా బలపడలేదు కాబట్టి అందులోకి తొందరగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం. కాకపోతే ఈ రోజు కాకపోయినా రేపైనా కంపల్సరీగా దాని మీద ఇది చేస్తామన్నమాట. సో అది ఉండింది కోరిక నాకు, ఇంకా మిగిలిపోయింది.
1: మల్లీశ్వర్ గారు, మీరు మరింత మంది మహిళల్ని వీడియో జర్నలిజంలో చూడాలి, ఎవరైనా వచ్చి నేర్చుకుంటా అంటే నేర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను, లేదా నా తరపున నేనే స్వయంగా నేర్పించడానికి పూనుకుంటున్నా అన్నారు. మీ ఆశలు ఆశయాలు నెరవేరాలి, మరింత మంది అమ్మాయిలు మహిళలు వీడియో జర్నలిజం రంగంలోకి రావాలి, తద్వారా మనం సమసమాజం వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: శుభదము.

0: ఇంతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మొట్టమొదట తెలుగు మహిళ వీడియో జర్నలిస్టుగా పేరొందిన గౌండ్ల మల్లీశ్వరి గారితో కార్యవర్తి గోపీశెట్టి గారి సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన పాష్ యాక్ట్. దీని గురించి డాక్టర్ మమత రఘువీర్ ఆచంట్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.

0: మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం ఎలా వచ్చింది అనేది. ముందు మనకి దీన్ని విశాఖ గైడ్ లైన్స్గా రావడం జరిగింది. తర్వాత 2013లో దీన్ని పాష్ యాక్ట్గా తీసుకురావడం జరిగింది. అంతకుముందు బన్వరీదేవి అనే ఒక ఆవిడ, ఒక ఫీల్డ్ వర్కరు, ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమెని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆమె భర్త పిల్లల ముందే రేప్ చేయడం జరిగింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా సరిగ్గా తీసుకోని పరిస్థితి. తర్వాత కంప్లైంట్ తీసుకున్న ఆ కేసు దాదాపు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది, ఎందుకంటే ప్రతి చోట కొట్టేశారు ఆ కేసుని. అప్పుడు ఒక విశాఖ అనే సంస్థ ఢిల్లీలో వాళ్ళు ఈ కేసును టేకప్ చేసి సుప్రీంకోర్టులో ఈమె తన వర్క్ తను చేస్తోంది, ఒక బాల్య వివాహం ఆపడం తన విధి, తను చేస్తుంటే ఇలా జరిగిందని పెట్టడం, దాని వలన సుప్రీంకోర్టు దాన్ని తీసుకుని ఆ వాళ్ళని శిక్షించమని చెప్పి అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఎలా ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ముందు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, అలాగే మనకి మానవ హక్కుల డిక్లరేషను, సీడా ఏదైతే మనకి మహిళలపై ఎలాంటి వేధింపులు ఉండకుండా ఉండడానికి వచ్చిన ఒక ఒడంబడిక, ఇలాంటివన్నీ కూడా పనిచేసే ప్రదేశాల్లో మహిళలకి రక్షణ ఉండాలి, రక్షణ బాధ్యత ఆ ఎంప్లాయర్ది అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది 2013లో చట్టంగా మనకి రావడం జరిగిందండి. దీన్ని అన్ని చోట్ల ఎక్కడైతే ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే మహిళలు పనిచేసే దగ్గర,
1: అసంఘటిత కార్మికుల లేకపోతే
0: అందరికీ, అసంఘటిత కార్మికుల నుండి ఎవరికైనా ఈ చట్ట పరిధిలో వస్తారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే మొట్టమొదటిగా 10 మంది ఉమెన్ పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది పెట్టుకోవాలి అనేది ఈ చట్టం చెప్తుంది. 2 కమిటీల గురించి ఈ చట్టం చెప్తుందండి. మనకందరికీ తెలుసు పనిచేసే ప్రదేశాల్లో మహిళలు అనేక రకాల వేధింపులకి గురవుతూ ఉంటారు. అవి మాటల దగ్గర నుంచి చూపుల దాకా, తర్వాత లైంగికంగా చేతల దాకా, తర్వాత ప్రమోషన్ల కోసమో ఇంకోటో వాళ్ళని భయపెట్టో ఇంకోటో వాళ్ళని లోబర్చుకోవాలనే ఉద్దేశంతోనో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ. ఇప్పటికీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ మహిళలే సంఘటితంగా అంటే ఒక ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారు. అసంఘటితంగా పనిచేసే మహిళలే ఎక్కువ. ఎప్పుడైనా మహిళకి ఏదైనా బాస్ ఇలా అన్నాడు, కొలీగ్ ఇలా అన్నారు, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా చేశారు అని ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయే అంటారు. ఫస్ట్ వచ్చే మాట అదే. కాబట్టి ఆ మహిళకి ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అమ్మో పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, కోర్టుల చుట్టూ తిరగాల, మన పరువు ఏమైపోతుందో, నన్ను ఏమని బ్రాండ్ చేస్తారో, ఎందుకంటే కంప్లైంట్ చేసిన మహిళని ఈమెకు చాలా కాంప్లికేటెడో, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లమాటిక్కో అనే బ్రాండింగ్ వచ్చేస్తుంది. సో ఆ భయంతో చాలామంది అసలే కంప్లైంట్ చేయరు. అందుకనే అంతర్గతంగా వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ అంతర్గత కమిటీలని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని పెట్టారండి. ఎంత బ్యూటిఫుల్ కమిటీస్ అంటే ఇవి, ఆ మహిళకి తన ఇల్లు తను బాగు చేసుకోవడానికి ఆ ఆర్గనైజేషన్కి ఇది ఒక అవకాశం. తర్వాత ఆ మహిళకి అటు పోలీసో కోర్టో తిరగకుండా తన ఆఫీసులోనే చెప్పుకోవడానికి ఒక మనుషులు దొరుకుతారు. సో అంత మంచి ఇది. తర్వాత సివిల్ కోర్ట్ అథారిటీ ఇచ్చారు, ఏదైనా ఎవరినైనా సమ్మన్ చేయొచ్చు, ఎవరినైనా డాక్యుమెంట్స్ అడగచ్చు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళు సలహాలు ఇవ్వాలి, అలాంటి అధికారాలు వీళ్ళకి ఇచ్చారు. సో 5 సభ్యులతో ఇంటర్నల్ కంప్లైంట్, 5 అని కాదు, ఒక కన్వీనర్ సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దానికి చైర్పర్సన్ గాను, తర్వాత మహిళా మెంబర్లు ఇద్దరు, 50-50% మగవాళ్ళు ఇద్దరు, అన్ని బ్రాంచ్లు నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండేట్టు 3-4 ఆఫీసులు ఉంటే అక్కడ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తుంటే ప్రతి చోట ఒక్కొక్క కమిటీ పెట్టుకునేటట్లు అలాంటివన్నీ ఇచ్చారు. ఈ కమిటీ అధికారాలు ఏంటంటే మొట్టమొదటిగా అందరికీ అవగాహన కల్పించడం, తర్వాత ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు టేకప్ చేయడం, ఆ మహిళ యొక్క అంటే వాళ్ళ కంప్లైంట్ ని రిటర్న్ ఫామ్ లో తీసుకోవడం, ఆమె రిటర్న్ ఫామ్ లో ఇవ్వలేకపోతే వీళ్లే ఆమె చేత రాయించి తీసుకోవడం, తర్వాత అది తీసుకున్నాక ఎంక్వైరీ చేయడం, అంటే న్యాచురల్ దీని ప్రకారం పక్షపాతరహితంగా ఖచ్చితంగా విచారణ చేయాలి, పూర్తి చేయాలి 3 నెలల్లో, 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, రిపోర్ట్ రాసి వాళ్ళకి అందజేయాలి, తర్వాత మేనేజ్మెంట్ కూడా 2 నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలి, ఇలా టైం పీరియడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మహిళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఆమె చనిపోయినా, ఆమె తరఫున ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు.

0: ఈ రోజు కార్యక్రమంలో పాష్ యాక్ట్ గురించి కొన్ని విశేషాలు మనకు అందించబోతున్నారు డాక్టర్ మమత ఆచంట గారు. నమస్కారం అండి మమత గారు.
1: నమస్కారం అండి.
0: ఎన్నెన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఈ పాష్ యాక్ట్ అనేది మనకి చాలా ఇప్పుడు చాలా వినపడుతున్నది. దాంట్లో సరియైన అవగాహన కూడా జనాలకు లేదు అన్నది మనందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి అసలు యాక్ట్ ఏంటి, దేనికోసం దీన్ని వినియోగిస్తున్నారు?
1: ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టమే పాష్ యాక్ట్ అండి. ఆ స్త్రీలకి పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి ఎలాంటి వేధింపులు లేకుండా వాళ్ళు బాగా పనిచేయడానికి, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందు

నెలల వ్యవధిలో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ 3 నెలల వ్యవధిలో ఇవ్వకపోతే 6 నెలల్లో కూడా ఇవ్వచ్చని అమెండ్మెంట్ చేశారు. 6 నెలల్లో ఏంటంటే ఆ అమెండ్మెంట్లో ఒక ఎందుకు ఇవ్వలేకపోయింది కంప్లైంట్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా కేసులో ఎవరైనా వాళ్ళ తరఫున ఇవ్వలేకపోతే చూసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ కంప్లైంట్ ఇచ్చాక మామూలు విచారణ చేపట్టిన క్రమంలో కూడా ఆ అమ్మాయికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అదర్ పార్టీ ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అంతా అయిపోయి రిపోర్ట్ వచ్చాక కూడా ఆ అమ్మాయికి ఆ రిపోర్ట్ నచ్చకపోతే మన ఐసీసీ వాళ్లే చెప్పి ఆమెని ఎలాగ పోలీసుల్ని రీచ్ అవ్వచ్చో, లేకపోతే కోర్టు ద్వారా ఎలా న్యాయం పొందొచ్చో కూడా నేర్పించాలి. తర్వాత ఇదంతా అయిపోయాక మేనేజ్మెంటు ఆ యాక్షన్ తీసుకుందా లేదా కూడా చూడాలి. అలానే అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఎంప్లాయర్ బాధ్యత ఏంటంటే ఇలాంటి కమిటీ ఖచ్చితంగా పెట్టుకోవడం, ఆ కమిటీలో ఎక్స్టర్నల్గా ఒక మెంబర్ని వేసుకోవడం, వాళ్ళు అడ్వకేట్ కానీ ఎన్జిఓ ప్రతినిధి అయి ఉండాలి. దాని వలన పారదర్శకత వస్తుంది. ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం, ఇది ఎంప్లాయర్ బాధ్యత. అలాగే యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ప్రతి సంవత్సరము. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారము ముందు ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాక తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం చేయించాలి. అలానే సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎక్కడైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేవో అక్కడ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఉంటాయి. ప్రతి తాలూకా, ప్రతి మండలాన్ని నుంచి ఒక అధికారిని, అలాగే 2 సోషల్ వర్కర్స్, ఒక సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఎక్కడైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, అలాంటి వాళ్ళు ఏదైనా ఇలాంటి వేధింపులకు గురైతే వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి వెళ్ళొచ్చు. కలెక్టరేట్లో ఈ లోకల్ కంప్లైంట్ కమిటీవి ఉంటాయి. వాళ్ళు కూడా దీని మీద అవగాహన చేయడం, ఐసీసీలు అన్ని చోట్ల ఉన్నాయా లేదా వాటి కమిటీల రిపోర్ట్స్ తీసుకోవడం కూడా ఎల్సీసీ లోకల్ కంప్లైంట్ కమిటీ చేస్తుంది. తర్వాత ఎంత విస్తృతంగా ఇచ్చారు అంటే ఇక్కడ ఆ సంస్థలో పనిచేసే మహిళే కాదు, ఆ సంస్థకి విజిట్ చేసిన, ఒక ఇంటర్న్గా వెళ్ళినా, ఏదైనా కాంట్రాక్చువల్ లేబర్ అయినా, ఊరికే పనిచేయడానికి లేబర్గా వెళ్ళినా, ఎలాంటి వాళ్ళైనా, అలాగనే ఆమె ఆఫీస్కి వచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్లో జరిగిన ఇలాంటివి, ఆమె వస్తుంటే ఎవరైనా వేధించినా, ఇవన్నీ కూడా ఐసీసీ కిందకే వస్తాయి. అంటే ఆ ఎంప్లాయర్ బాధ్యత ఆమె సేఫ్గా వెళ్ళడము, అలాగనే ఆ క్రమంలో తన సంస్థలో తన ఆఫీస్లో వచ్చిన ఏ మహిళ కూడా ఇబ్బంది కలగకుండా చూడడం. తర్వాత ఇంకొకటి, డెఫినిషన్లో కూడా ఇక్కడ వేధింపులు అనే దానికి చాలా వైడ్ డెఫినేషన్ ఇచ్చారు. ఆ స్త్రీ అన్కంఫర్టబుల్ ఫీల్ కాకూడదు, అంటే తనకి ఇష్టమయ్యి ఎవరితో అయినా బాగానే ఉంటే అది వేరే విషయం, కానీ ఆమెకి ఇష్టం లేకుండా ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఆమె వేధింపుకి గురి అయ్యాననే ఫీలింగ్ ఉంటే తప్పనిసరిగా ఇది ఈ చట్టం పరిధి కిందకు వచ్చేటట్లు చేశారు. అందుకనే ఆ వేధింపులకి దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొకటి, ఇక్కడ 3 రకాలైన ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒకటి లైంగిక వేధింపు అయి ఉండాలి, ఒకటి హెరాస్మెంట్, ఇంకొకటి పని చేసే ప్రదేశంలో పనిచేసే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. తర్వాత ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యిండు, ఆమె కన్సెంట్ లేకుండా జరిగి ఉండాలి. ఈ 3 ఉన్నాయి అంటే ఖచ్చితంగా వేధింపు. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఈ పని చెప్పి వేధిస్తున్నారు, లేకపోతే నన్ను అనవసరంగా వేరే ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ కిందకు వస్తాయి. దాంట్లో లైంగికత ఉంది, వాళ్ళు ఆ ఆలోచన విధానంతో చేశారు అంటే ఖచ్చితంగా ఇది పని చేసే ప్రదేశంలో వచ్చే లైంగిక వేధింపుల చట్టం కిందకే వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయలేకపోయిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద, అలానే జాతీయ మహిళా కమిషన్ కింద ఈ బాక్స్ అనేది పెట్టారు. ఎవరైనా సరే తమ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, వాళ్ళ సంస్థలో వాళ్ళకి న్యాయం జరగదు అని అనుకున్న వాళ్ళు దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళే టేకప్ చేసి ఆ ఫలానా ఆర్గనైజేషన్స్ తోటి తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సంస్థలంటే పనిచేసే ప్రదేశాలంటే ఆఫీసులే కాదు, ఈవెన్ స్కూల్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్, ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషను, అలాగే అసంఘటిత కార్యక్రమం అంటే ఏదైనా కానీ కూలి పని చేసుకునే ప్రదేశం దగ్గర నుంచి అన్నీ కూడా పని ప్రదేశాలే అన్నారు. సో అందువలన స్కూళ్ళల్లో కూడా పెట్టాలి ఇలాంటి కమిటీలు, అక్కడ ఉన్న టీచర్లకే కాదు స్టూడెంట్స్ కోసం కూడా ఇవ్వాలి. సో ఇలాంటి కమిటీలు ఖచ్చితంగా

0: కొన్ని చోట్ల ఉండాలి అనేది చెప్తున్నారు. 3 నెలలకి ఒక మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో అసలు ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా, జరగకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టాలా, లైటింగ్ బాగుండాలా, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలా, ఏముండాలి మహిళలకి అనేది చూడాలి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ బాధ్యత అనమాట. అందుకని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా మహిళా విభాగము పోలీసు, తెలంగాణ పోలీసు సాహస్ అని కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి సాహస్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సాహస్లో ఏంటంటే ముఖ్యంగా దీని మీద అందరికీ అవేర్నెస్ కలగజేయడం, కార్పొరేట్స్లోను పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఏమేమి గైడ్ లైన్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఐసీసీ ఎలా నిర్వర్తించాలి అనేది కూడా చెప్తున్నారు. సో దాని ద్వారా మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ టీఎస్ పోలీస్ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ సాహస్ అనే దాని నుంచి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఈ చట్టం కింద, పాష్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు అనేక రకాల వేధింపులు, లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల అన్నిటి కిందకి ఇది వర్తిస్తుంది, అవి కూడా దీనికి యాడ్ చేయొచ్చు. అలాగే ఏమి వద్దు అనుకుంటే కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి మహిళలు పనిచేసేటప్పుడు తెలివిగా ఉండాలండి. మనం బౌండరీస్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే ఫిజికల్ బౌండరీ కాదు, మనని ఎవరైతే అనవసరంగా మనతోటి ఇది చేస్తున్నారు, ఎవరి నుంచి రిస్క్ ఉంది, రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే తప్పనిసరిగా వాయిస్ అవుట్ చేయాలి. చాలామంది ఊరుకోవడం వల్లనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర మహిళల మీద చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేటట్లు అన్ని సంస్థలు చూడాలి.
1: పోష్ యాక్ట్ అనేది ఎంతవరకు ఉంది, మనకు ఉన్న పరిధి ఏంటి, మనకి ఎంతవరకు విస్తారంగా కూడా ఉపయోగించుకోవచ్చో వివరంగా తెలియచేశారు. మరి బ్రేక్ ద సైలెన్స్, మీరు సైలెన్స్ ని బ్రేక్ చేయండి. నిశ్శబ్దంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి, మమత ఆచంటి గారు.
0: థ్యాంక్స్ అండి, నమస్తే.
2: ఇది మన చట్ట

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన పాష్ యాక్ట్ గురించి డాక్టర్ మమత రఘువీర్ ఆచంట గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి నర్తనశాల చిత్రం కోసం P. సుశీల గానం చేసిన సముద్రాల గీతం. సంగీతం సుశర్ల దక్షిణామూర్తి.

ఇంతవరకు కేదారం రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కరహర ప్రియ రాగంలో రామా నీ సమానమెవరు, రూపకతాళం సద్గురు త్యాగరాజస్వామి కృతి.

ఇంతవరకు కర్హర్ ప్రియరాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి నళినకాంతి రాగంలో మనవి ఆలకింపరాదటే ఆదితాళం, సద్గురు త్యాగరాజస్వామి కృతి.

నళినికాంతి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బిఎస్ నారాయణన్ గారి వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ జి రామచంద్రన్, కంజీరా శ్రీ కె శ్యామ్కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పాకిస్తాన్ నుంచి సాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గతేడాది April 22 జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అయితే ఈ పథకంలో ఉన్న పలు అంశాలను సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలు సద్దుమణిగిన నేపథ్యంలో భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో పలువురు సర్వీసులో ఉన్న, పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారుల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అలాగే భద్రతను కూడా తగ్గించింది. మావోయిస్టులతో ముప్పుందన్న కారణంగా పలువురు రాజకీయ నాయకులు పౌరులకు కల్పిస్తున్న గన్మెన్ల సౌకర్యాలను కూడా ప్రభుత్వం తగ్గించింది. తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ సేవలను ఉపయోగించుకుని గంజాయిని వినియోగదారుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ల ద్వారా కోడ్ భాషలో గంజాయి ఆర్డర్లు తీసుకునే ఆ ముఠా ఔషధాల పేరిట పోస్ట్ ఆఫీసుల్లో పార్సల్ బుక్ చేస్తూ గంజాయి సరఫరా చేసి 4 ఏళ్లలో 1 కోట్ల రూపాయలు సంపాదించింది. 16 ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో 2 వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై స్పందన తెలియజేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ 2 మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి

శివుడి అనుగ్రహం పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర తీర్థయాత్ర చేపడతారు. ఐసీసీ మహిళల ట్వంటీ ప్రపంచకప్లో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు 40 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆదివారం నాడు లార్డ్స్లో జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

కార్యక్రమంలో ముందుగా సీతారాముల చిత్రం కోసం పి సుశీల గానం చేసిన వేటూరు గీతం వినండి. సంగీతం సత్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆనందం. ఈ చిత్రం కోసం ప్రతాప్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం సందీప్ చౌతా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్

0: రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: విఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చందమామ చిత్రం కోసం కార్తీక్, శ్రీలేఖ, నియోల్ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం వినండి. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి.

0: వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంక్ ను సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి సమరసింహారెడ్డి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం మణిశర్మ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచే లక్ష్యంతో 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం పత్తి ఉత్పాదకత మిషన్ను వ్యవసాయ శాఖ గురువారం నాడు ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారు సమున కంభం వై జంక్షన్ సమీపంలో వేగంగా వస్తున్న ఎరువుల లారీ ఆగి ఉన్న ఆటో ఢీకొనడంతో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 3 అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఒక చిన్నారి గాయాలతో మరణించింది. గాయపడిన వారిని గిద్దలూరు కంభంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్యారిస్లో బీఎన్పీ పరిబా గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఫ్లయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బాగాన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ బలాన్ని గెరడిన్ ప్రశంసించారు. భారత్ను కీలక కేంద్రంగా చేసుకుని తమ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫ్లయింగ్ వేల్స్ చూస్తోందని బాగాన్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు కోల్కతాలో ప్రారంభిస్తారు. కమిటీ వ్యవస్థలు, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తారు. గంగానది పునరుజ్జీవనం కింద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నైరుతి ఋతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి డాడీ. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

జనతా గ్యారేజ్ ఈ చిత్రం కోసం యాజిన్ నిజార్ నేహాబాసిన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. వర్షం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

విన్న పాట సర్కారు వారి పాట చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ ధమన్. చిత్రసీమలో ఇప్పుడు వినండి అల వైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ ధమన్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి

0: మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
0: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజీ నిజార్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతుంది. ఈ కీలక భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలాగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపైన ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్, పీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్న లోపల కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని, ఇరు పార్టీలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాల ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గల ఈఆర్ఓ కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ నౌకలు ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్కి చేరుకున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన సుదీర్ఘ సంబంధాలకు నిదర్శనమని, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత నౌకాదళం కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో ఇదొక భాగమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుంచి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన నాటకం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందులి పాత్రలు పాత్రధారులు: సురభి కుమారి వివి లక్ష్మి, ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి, గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి నాటకం ఒక నటన. నాటకం.
2: హలో సురభి గారు.
3: ఓహో ఆత్రేయ గారు, ఇలా వచ్చారే. నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసేందుకు వచ్చారా?
2: నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే వంకతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి.
3: నన్ను చూడమా? ఎందుకు?
2: తాజ్ మహల్ ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే
3: ఆత్రేయ గారు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడా చాలా సార్లు చెప్పాను. మీరు అనవసరంగా రెండేళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ పెళ్లి అనే తప్పుడు దోకు పట్టించకండి.
2: అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి.

0: అందుకే
1: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?
0: ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకుండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను, దానికి అధ్యక్షుణ్ణి నేనే.
1: నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు.
0: ఎందుకు?
1: సినిమా, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి నలుగురు అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు. ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈ రోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్లే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నాకు ఆల్ ఇండియా స్థాయిలో 1,000,000 ఫ్యాన్స్ ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మసక కొట్టడానికి ఇలాంటి ఎత్తులు ఏకండి.
0: చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్ కొచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
1: ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు, మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి.
0: ఏ,
1: నేను పక్క సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు. కాని నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు.
0: నేను అలా శాసించను సురభి గారు, మన పెళ్లైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు.
1: ఇప్పుడు ఇలాగే అంటారు, పెళ్లైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు, అసలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా.
0: నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు?
1: ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి, ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాణ్ణే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకీ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసన చేశాడు. ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కాని నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు, ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుంటిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలేదు.
0: మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు 27వ తారీఖు వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది.
1: సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను. కానీ సనాతన ధర్మంతో కరుడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్ముడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య అనే మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి, వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డురాకండి. అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న 1 ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను.
0: నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్,
1: కాదల్ అంటే పంజాబ్లో పయారా?

0: మీరు ఏ భాషలో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్లికి ఒప్పుకోనే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి.
1: అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవిని, ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని.
0: అయితే
1: ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు, మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను.
0: సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదవచ్చు, అయితే సనాతన సాంప్రదాయంతో కరుడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు, ఆయన ఒప్పుకోరు.
1: ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే?
0: మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను, కానీ అది జరగని పని కదా.
1: మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిల్చుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం.
2: పలుతెరంగుల రంగు పద్మరాగల వీణే చకచక ప్రభల సాక్షాత్కరింప, సొంపుతో రవచెక్కడంపు ముంగర ఛాయ పవడంపు మోవిపై వరిడవిల్ల, విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నిరరైక పిక్కటిల్ల, నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ.
1: ఆహా నారదులవారు, ఏమిటా కమ్మని పద్యపఠనం?
2: ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు?
1: నా పేరు ఆత్రేయ, నేను కూడా మీలా గొప్ప గాయకుడిని నారదులవారు. మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్యపఠనం అంటే నాకు ప్రాణం.
2: చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్య నాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం.
1: నిరాశ పడకండి నారదుల వారు, నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి, తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి.
2: నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడ వినలేదే.
1: మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరు వచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు.
2: ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరు పేరు ఏడుకొండలు, అయితే వాణ్ణి రారా పోరా అనే అంటాం. దేవుడి పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించాం కదా, పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు, మనం చేసే మంచి పనిని బట్టి పేరొస్తుంది.
1: అలాగా నేను మరోలా అనుకున్నాను.
2: ఎలా?
1: ఈ సొల్లు మనకెందుకులేండి, నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను, అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను, కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి, ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి.
2: నాకు తెలిసి గత 50 ఏళ్లుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు, అందులో మీ పేరెక్కడ వెళ్లేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్లే ఉన్నారు, మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు.
1: అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి, బాగుపడతారు.
2: ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరికం చేస్తాను. ఏది మచ్చుకి ఒక పద్యం ఆలకించండి.
1: అది అంటే ఇప్పుడు నాకు మూడు లేదు.
2: మూడు రావడానికి అది చింతామణి పద్యం కాదుగా. నిజమైన కళాకారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పద్యం అందుకుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపిన పద్యం ఆలపిస్తాడు. కావున తమరి ప్రతిభను చూపండి.
1: తప్పదా, అయితే విని తరించండి.
2: అలాగే.
1: చెలియో చల్లకో, చెలియో చల్లకో, చెలియో చల్లకు, చెలియో చల్లకు.
2: ఆపరా పడుద్దే, అది రాగమంటరా? అసలు అది పద్యమంటరా సన్నాసి? అందులో రాగం శృతిలయ ఎక్కడున్నాయరా అర్భకుడా?

0: ఏంటి, నేను నీ కాళ్ళు మొక్కాలా? పైగా నీ దగ్గర శిష్యకం చేయాలా? అయ్యా తవ్వా.
1: అంటే నాకు పాటలు పాడటం వచ్చు, కానీ పద్యం మాత్రం పాడటం రాదు.
0: అలా నిజాయితీగా చెప్పు, పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుణ్ణి, నా దగ్గర శిష్యరకం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా నీచుడా?
1: సారీ గురువుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను.
0: ఈ ముక్క ముందుగా చెప్పాల్సింది. అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటకు వెళ్ళరా సన్నాసి ముందు.
1: అంత మాటనకండి గురువు గారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను. నన్ను కరుణించి కటాక్షించండి పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలు కూస్తే నాలుగు కోసి జేబులో పెడతాను ఈ యాదవాన్ని.
1: అలాగే మాస్టారు.
0: మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతావింట్రా అక్కు పక్షి, నీకు తెలుగు రాదా?
1: వస్తుంది గురువు గారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను, సారీ.
0: అదిగో మళ్ళీ మళ్ళీ ఆంగ్ల పదం వాడు. మనం తెలుగు వాళ్ళం, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడినా ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను.
1: ఓకే గురువు గారు. అబ్బా, బెత్తంతో ఎందుకు కొట్టారు గురువు గారు?
0: ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు.
1: ఐఎమ్ సారీ. అమ్మా క్షమించండి గురువు గారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో అయ్యా గురువు గారు క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను.
0: ఏం చేసావు?
1: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
0: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
1: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు, మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువు గారు, సెల్ ఫోన్ ని ఏమంటారో తమరే సెలవివ్వండి.
0: అలా రాదారికి, సెల్ ఫోన్ ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: ఏమిటి? సెల్ ఫోన్ ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా?
0: అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది, కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం, కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: బాగుంది, ఇక నుంచి సెల్ ఫోన్ ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా?
0: అక్కర్లేదు, మాట్లాడు.
1: ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేష, గుడ్ సార్. అమ్మా క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ సెకట యంత్రం ఎక్కి కోటీకి వచ్చాను. ఏంటి దోమ సెకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో అబ్బాబ్బాబ్బాబ్బా, మాటిమాటికి ఈ దెబ్బలు గురువు గారు, బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువు గారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా ఈ దెబ్బలు తినలేను, నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో అదే, నేను తర్వాత నీకు వర్తమానం పంపుతాను.
0: శభాష్, ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా?
2: నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు?
0: ఈ బడుద్దాయి పేరు ఆత్రేయ అనట, నక్కలకే గుంటలు తవ్వే గుంట నక్కలా ఉన్నాడు.
1: నమస్తే మేడం, మీ పేరేమిటి?
0: నా కూతురు పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్యం నాటకాలంటే నాకు ప్రాణం, అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను.
1: గ్లాడ్ టు మీట్ యు సురభి గారు. అమ్మా క్షమించండి, మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కే సంతోషంగా ఉన్నది, మనసు ఆనందంతో పులకరించినది.
2: మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి.
0: చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది, ఆమెకి నీకు గురువు గారు, అర్థమైందా?
1: అలాగే గురువు గారు.
0: అలాగే అంటూ సిగ్గుపడతామేంట్రా అర్భకుడా, గురువుగారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా?
1: అలాగే దీవించండి.
0: నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ, అమ్మాయి అమ్మాయి పాదాలు మొక్కు.
1: అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను కాక మొక్కను. అమ్మా అబ్బాబ్బాబ్బా, అంటే మగ

0: ఆనాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని.
1: ఆమె నీకు గురువు గారు, వెళ్ళు ముందు పాదాలు మొక్కు.
0: గురువుగారు, నేను ఆడవాళ్ల కాళ్ళు మొక్కనండి. ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు.
2: అయితే బయటికి నడు.
0: అంత పెద్ద శిక్ష ఎందుకులేండి? మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి.
2: అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని.
1: ఏమ్మా, వీడు అధిక ప్రసంగి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను, నేను పాండవోద్యోగం నాటకానికి వెళుతున్నానమ్మా.
2: అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి, ఇతని విషయం నేను చూసుకుంటాను. మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను.
1: ఆ పని చేయమ్మా.
2: అసలు నీకు బుద్ధుందా అత్రయ్య, సరాసరి మా ఇంటికే దాపురించావేంటి?
0: నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు, మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్లో వచ్చాను.
2: ఏడ్చినట్లుంది చూసావుగా, మా నాన్న ఎంత స్ట్రిక్టో, తోలు ఒలిచేస్తాడు.
0: తోలు పోయినా కండం మిగులుతుందిగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు. తంతే బూరెల గుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు. నేను కోరుకుంది కూడా ఇదే. కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు.
2: అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది.
0: సరే, పద్యం నేర్పు పంతులమ్మా.
2: రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను.
0: ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు. ఇక నేనేం లేస్తాను, ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను.
2: సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా?
0: అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
2: అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరి
0: మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు, 9:30కు వస్తాను.
2: ఆత్రేయ గారు, ఎక్కువగా మాట్లాడితే మూసినది మురికిలో నిలుచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను.
0: వద్దులేండి, ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను, మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు?
2: ఇంకెవరు, మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేతారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు.
0: సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారమును పెట్టండి.
2: తప్పక అల్పాహారం పెడతాను. వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మన కోసం పార్సల్ తీసుకుని రండి. మరి
0: ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే.
2: వచ్చారా ఆత్రేయ గారు?
0: వచ్చాను సురభి గారు, ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు.
2: నేను కొట్టింది దానికి కాదు. ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
0: ఓ సారీ. అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి?
2: ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు.
0: అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా?
2: అవును, కానీ అప్పుడు బెత్తం వాడను, అప్పుడలా కర్ర వాడతాను. అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి. ఆదిలోనే హంసపాదుల మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతము రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు.
0: నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి. నేను మంచి మంచి వాళ్ళను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత, మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడారని బెత్తంతో కొట్టారండి?
2: నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలీదా?
0: గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కాని నేను మీకు కాబోయే భర్తనండి. మీ కాళ్ళు మొక్కటం బాగోదు.
2: మీ కర్మ కాలి, మీ జీవితం సగం సంకనాగిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురు దక్షిణ ఇవ్వాల్సిందే.
0: సరే, వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఇక నేనెంత?
2: అంటే నేను గాడిదనా?
0: మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం.
2: ఈ ఎదవి తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు కాని, ఇక పద్యం మొదలు పెడదామా?

0: ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి?
1: డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడి చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకుని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగా పాడండి.
0: ధరణి గర్భం ధూరుగా.
1: తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి.
0: ఈ శృతి ఎవరండి? కమలహాసన్ కూతురు శృతి హాసన లేక మీ పక్కింటి అమ్మాయి?
1: శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం.
0: ఓహో అలాగా. మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి.
1: సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగా.
0: ధరణి గర్భం ధూరుగా. ఏంటండి ఇది? 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు. మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు. ఎప్పుడు మీరు కాలు జారారు?
1: నేను కాలు జారడం ఏంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నానరా మగడా.
0: చూసారా, నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించిందో.
1: ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి.
0: నాకు సంగీతం రాదని మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి.
1: మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా.
0: అలాగే.
1: ఆరోహణలో

0: అదేంటి? నా గంధర్వ గానం విని సురభి మూర్చపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభ సూచకమే.
1: ఏం ఆచార్య అత్రేయ, ఎట్లున్నావు?
0: నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర, నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచకు. అసలే ఆయన మనసు కవి, ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది.
1: నాకెరికిన కాని నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించిన గది సరే గాని, ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేట్గా వస్తున్నావేంది?
0: చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
1: అంత పెద్ద పాటనా అది?
0: అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా 7 ఏళ్ల కిందట అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. ఆ రోజు కూడా మార్చి 27వ తేదీ అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు.
1: ఈ సంగీతం ఓ సముద్రం లాంటిదాత్రేయా, బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం.
0: నిజమే శిశిర, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం, అందులోనూ నాలాంటి బద్ధకష్టుడికి మరీ కష్టం.
1: మరి గిన్ని తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించినావు? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెళ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా.
0: సారీ శిశిర, సురభి అంటే నాకు ప్రాణం, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను.
1: మరి సంగీతం నేర్చుకోవచ్చుగా.
0: అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను.
1: గట్లయితే సురభిని గురించి మర్చిపో.
0: అది కూడా నా వల్ల కాదు శిశిర, ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి, అక్కడే నా తెలివితేటలు వాడాలి.
1: ఎలా
0: చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు.

0: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడొప్పుకోడుగా? జస్ట్ మజాక్ చేసినలే.
1: ఏంట యాత్రయ్య, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
2: మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు.
1: నీకు జన్మకు సంగీతం అప్పదు. ఏడాదిగా మా ఇంటికి వచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు. అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిద గాత్ర వినగానే మా అమ్మాయి వాంతలు చేసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీవాసులు నన్ను అడుగుతున్నారు, ఎంత సిగ్గుగా ఉందో తెలుసా?
2: నిజం చెప్పొచ్చుగా.
1: చెప్పాను కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్చపోయింది. ఆమెకు మూర్చ రోగం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి చూడు, ఇవన్నీ మా గొద్దు బాబు. నువ్వు మరో చోట సంగీతం నేర్చుకో, వెళ్ళు.
2: అలాగంటే ఎలా గురువు గారు, మరో ఏడాది పాటు సంగీతం నేర్పితే?
1: ఈ ముఖం, మరో ఏడాది పాటు నా కూతుర్ని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు. ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను. త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం.
2: ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు?
1: ఇంకెవరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా?
2: నాకంటే చండాలంగా పాడతాడా?
1: కాదురా బడుద్దాయి, నీకంటే కోటి రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే.
2: సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డుపన్ను. కానీ కట్టుకోవడానికి 2 పంచ కూడా లేని గతి లేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి.
1: ఏ
2: ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి.
1: అంటే
2: మీరే పద్య నాటకాలు లేక పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి.
1: నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది, గాని అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి యదవులకు ద్వంద్వార్థాల బూతుపాట్లు కావాలి, తీన్మార్ స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలని రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా?
2: నారదుల వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను.
1: ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి?
2: అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుణ్ణి కాబట్టి.
1: ఓహో,
2: మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి, కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు, మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది, మీరు కాపీ మాస్టర్లు.
1: మాలో లోపం ఉందా? లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం?
2: వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ 7వ తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు.
1: ఇదిగో మాటలు తిన్నగారాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, 4 చీరేస్తా.
2: ఏచి, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు, కాని ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుపల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని 100 దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ పాతిక నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. 2వది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక 3వది, అందులో డ్రామా సస్పెన్సు ఉండాలి. 4వది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా?
1: అంటే ఒప్పుకుంటాను.
2: మరి మీరు వేసే

0: పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా?
1: ఎందుకు లేవు, ఉన్నాయిగా.
0: ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు. మొదటి లోపం ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం అందులో నాటకీ

0: పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం, అందులో నాటకీయత ఉంది కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగో లోపం, నాటకంలో ఏమాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు?
1: అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బులి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా?
0: వేయరాదని నేను చెప్పటం లేదు. జనమే చెప్తున్నారు అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించిన మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్షల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది, అసమర్థుల యాత్ర మీది.
1: అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం శృతి మార్చమంటావా?
0: మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం, ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు వాడుతున్నాం. ఏ కలకైనా మార్పు అనివార్యం. మీ పద్యనాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని 100 సంవత్సరాలుగా వస్తున్న మీ పద్యనాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్యనాటకం నిబంధనలు ఏ మాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్యనాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు. వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది. నాటకంలో కొస మెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్జీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది. ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీతబుద్ధి, మార్పును జీర్ణించుకోరు.
1: ఇదిగో ఏం వాగుతున్నావురా అక్కుపక్షి.
0: అరవకండి, మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డలాంటి వాడు. కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు. పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్యనాటకాలకే వర్తించదు. మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కళకాలం బతుకుతుంది.
1: అంటే
0: మీ విషయానికి వస్తే నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి.
1: అసలు నువ్వేం చెప్పదలచావో ముక్కుసూటిగా చెప్పు.
0: ఉదాహరణకు హెల్మెట్ నే తీసుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథావస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్ గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించితిరేని, నాడు రాజులు కిరీటాలు ధరించితురేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరు హెల్మెట్ ధరించితిరేని, అటులనే తమరు హెల్మెట్ను ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని.
1: భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు.
0: అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్య నాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు.
1: చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయనుగాక చేయను.
0: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని, ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్య నాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు.

0: అన్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి, నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి.
1: అమ్మా సురభి.
2: ఆ నాన్నగారు.
1: ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా?
2: నిద్ర పట్టడం లేదు నాన్నగారు.
1: అదేంటమ్మా ఏమైంది?
2: ఆలోచిస్తున్నాను.
1: ఎవరి గురించి?
2: ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు.
1: వాడి బొంద, వాడికి మన నాటకరంగం గురించి ఓనమాలో కూడా తెలియని చవట.
2: ఓనమాలు నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి?
1: అంటే
2: మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోవడం తప్ప.
1: అసలు నువ్వేం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పొచ్చుగా.
2: ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని వందల సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాం, కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెప్తే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకుని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి?
1: అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకుని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద, వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవు పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది?
2: అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా.
1: ఇదిగో అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా?
2: నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కానీ మీరు తప్పని అతను రుజువు చేశాడు. అతను కరెక్టే కదా నాన్న?
1: ఎలా?
2: ఇదిగో అతను హెల్మెట్ ధరించాలనే సందేశమిస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న.
0: ఓరి యమధర్మరాజా, ఏమంటివి ఏమంటివి? మా రాష్ట్రములోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా. ఎంత మాట ఎంత మాట, ఇది ఏమి పరీక్ష స్వామి? నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికితిరేని.
1: ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా?
2: కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం.
1: ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలయలు ఎక్కడ దాపురించాయి చెప్పు.
2: అన్ని మనలాంటి ఛాందసులకే కావాలి, కానీ ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్లే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు. కానీ ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించారు కూడా. రేవ్ పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్య నాటకాలు, నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని 5 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కానీ అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా?
1: ఇప్పుడేమంటావు?
2: మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్య నాటకం శిథిలావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు, అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది, కాని దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి. రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి.

0: మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచ వ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం.
1: అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు?
0: అవును, పద్య నాటకం వెనుకబడ్డానికి కారణం మన అసమర్థత.
1: అరే,
0: మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ. కాబట్టి అతను మనకి గురువు నాన్న. మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్య నాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్య నాటకాన్ని కాపాడుకోవాలి. కానీ మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు. కానీ మారాలి కదా నాన్న.

0: ఎరా ఆత్రేయ, ఇలా రారా.
1: పిలిచావా అమ్మా?
0: అవునరా. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది.
1: ఎందుకమ్మా?
0: ఎందుకేంట్రా నెల తక్కువయదవా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా, కానీ ఇప్పుడో ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించని విజయాలు నువ్వు సాధించావురా, అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు.
1: కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని.
0: కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా.
2: ఇంట్లోకి రావచ్చా తల్లి?
0: ఎవరండి మీరు?
2: మీరిందాకన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుడిని నేనే తల్లి.
0: మీరా అన్నయ్య గారు? రండి రండి, ఇందాకేదో జోక్ చేశానులేండి.
2: అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు.
1: అది కాదు గురువుగారు,
2: ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు.
1: మిమ్మల్ని మామగారని పిలవాలా?
2: ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేటల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం, కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి వెళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను.
1: నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య.
2: నేను గొప్పవాడిని కాదు, ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లం, కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా.
3: మీరింతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చంద్రలేఖ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా

0: చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి, 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి, యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పృథ్వీచంద్ర ఆలపించిన రామ జోగశాస్త్ర గీతం నేను శైలజా చిత్రం కోసం.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 12:00.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ అవుతున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డే ఎంత బాగుంది కదా. మార్నింగ్ నుంచి చల్లగా అలా చిన్న గాలితో అప్పుడప్పుడు వర్షపు చినుకులు, నాకు తెలిసి పొద్దున లేవనికి కూడా అందరికీ బద్ధకం అయి ఉంటుంది కదా. నాకైతే అలా బద్ధకం ఏం లేకుండే నేనైతే 5 గంటలకే లేచిన. జోక్ కాదు, నిజంగా నేను 5కే లేచిన, జిమ్కి కూడా పోయినా. అలాగే మీ అందరికీ చల్లదనానికి ఏదైనా వేడివేడిగా తినాలని ఉంటుంది కదా. ఎలా అయినా లంచ్ టైం కానీకి వస్తుందిగా, చేసుకొని తినేయండి. ఇంకా అయ్యో, మాటల్లో పడి ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నామో కూడా చెప్పలేదు కదా. అయితే ఈరోజు 3 జూలై కదా, అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అన్నమాట. ఒకటి అడగనా, మీరు చివరిసారిగా షాపింగ్ వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకొని వెళ్ళారా, లేక షాప్ వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ని తీసుకొచ్చారా? చాలామంది సమాధానం నాకు తెలుసు ఒకటే ఉంటుంది, అరే ఒకే ప్లాస్టిక్ కవర్ మాత్రమే కదా నేను వాడాను అని. కానీ అస్సలు సమస్య కూడా అక్కడే మొదలవుతుంది. ప్రపంచంలో ప్రతి నిమిషానికి లక్షల సంఖ్యల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. వాటిలో చాలా వరకు ఒక్కసారి మాత్రమే వాడి చెత్తలో పడేస్తున్నారు. మనం 5 లేదా 10 నిమిషాలు ఉపయోగించిన ప్లాస్టిక్ బ్యాగ్ ప్రకృతిలో పూర్తిగా కరగడానికి 100 సంవత్సరాలు పట్టచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈరోజు పడేసిన ప్లాస్టిక్ మన పిల్లలు, మన మనవళ్ళు ఉన్న కాలంలో కూడా అలాగే ఉండే అవకాశం ఉందిగా. ఒక చిన్న ఉదాహరణ, మనం కూరగాయలు కొనడానికి పోయినాం, అక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాగ్, లేదా గ్రాసరీ కొనడానికి పోయినాం, ఆడొక ప్లాస్టిక్ బ్యాగ్, లేకపోతే బట్టలు కొనడానికి పోయినాం, ఆడొక ప్లాస్టిక్ బ్యాగ్. ఇలా ఒక్కరోజులోనే మన ఇంటికి 4 లేదా 5 ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నప్పుడు అవన్నీ కలిపితే నెలకి ఎంత, పోని సంవత్సరానికి ఎంత? మన ఒక్క ఇంటి నుంచే ఇంతుంటే కోట్లాది ఇళ్ళ నుంచి ఎంత ప్లాస్టిక్ బయటకు వస్తుంది ఊహించండి. ఇంకో విషయం, వర్షాకాలం వచ్చింది, మనం తరచూ చూస్తూ ఉంటాం కదా, రోడ్లన్నీ నీటితో నిండిపోతూ ఉంటాయి, డ్రైనేజెస్ పొంగిపోతాయి, ట్రాఫిక్ అవుతుంది. దీంట్లో ఒక కారణం ప్లాస్టిక్ కూడా ఒకటే.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్లాస్టిక్ డ్రైనేజ్లో ఇరికిపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఫలితంగా నీరు బయటికి రోడ్లపై నిలిచిపోతుంది. దాంతో ప్రజలు ఇబ్బంది పడతారు, కొన్నిసార్లు వ్యాధులు కూడా వస్తాయి. మనం బయట పడేసిన ప్లాస్టిక్ కవర్లో ఆహారం వాసన ఉంటుంది కదా, లేదా ఆహారమే ఉందనుకోండి, దాన్ని చూసి రోడ్లపై తిరిగే ఆవులు, కుక్కలు, మేకలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్ వాటి కడుపులో జీర్ణం కావు కదా, నెమ్మదిగా వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలాసార్లు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఇది చూసినా కూడా మనకి

బాధ అనిపించదా? సముద్రాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. నదుల ద్వారా ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుంది. తాబేలు, చేపలు ఆహారం అనుకొని మింగేస్తాయి. కొన్ని ప్లాస్టిక్లలో చిక్కుకొని బయటికి కూడా రాలేక చనిపోతాయి. మనుషులు సృష్టించిన సమస్య వల్ల మూగజీవాల ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధకరమే కదా. మరి మీ ఆరోగ్యం సంగతికి వస్తే, మీరు ప్లాస్టికే తింటున్నారు. అంటే వాటిని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. అవి మనం తాగే నీటిలో లేదా తినే చేపల్లో, కొన్ని ఆహార పదార్థాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి ఎందరో పరిశోధకులు చెప్పారన్నమాట. అంటే మనం ప్రకృతిలో పడేసిన ప్లాస్టిక్ చివరికి తిరిగి తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుందన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటంటే చాలా సింపుల్ అబ్బా. షాపింగ్ వెళ్తారు కదా, అప్పుడు ఒక బ్యాగ్ తీసుకోవండి. లేకపోతే బయటికి ఎడికైనా పోయినరనుకో, ఆడికి కూడా ఒక బ్యాగ్ తీసుకోవండి. కూరగాయలు కొనడానికి లేకపోతే గ్రాసరీ కొనడానికి అన్నిటి దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి ఆ చిన్న చిన్న అలవాట్లు, మంచి అలవాట్లు మన దగ్గర నుంచే వస్తాయి కదా. మనం మంచి చేస్తే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు, అవునా కదా? అండ్ ఇంకోటి ఆలోచించండి, ఒక వ్యక్తి సంవత్సరానికి 100 ప్లాస్టిక్ బ్యాగులు వాడింది అనుకోండి. 100 మందిని కలిపితే లేదా 1000 మందిని కలిపితే, అందరూ అలా మెల్లమెల్లగా 100 మంది 1000 మంది ప్లాస్టిక్ కూడా వాడడం తక్కువ చేస్తే ఎంత పెద్ద మార్పు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని మార్చడానికి ఎప్పుడు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరమే లేదు. మనం చేసే చిన్న చిన్న అలవాట్లల్లో మార్పు తెస్తే అదే ఒక కారణమవుతుంది మార్పుకి. అయితే మన కుటుంబం కోసం లేదా మన కోసం, మూగజీవుల కోసం, ముఖ్యంగా రాబోయే తరాల కోసం చివరిగా ఒక్క మాట, ప్రకృతి మనకు వారసత్వంగా రాలేదు. మన పిల్లల దగ్గర మనం అప్పుగా తీసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా తిరిగి ఇవ్వడం మన బాధ్యత అన్నమాట.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అవును, మీకు తెలుసా మనం వనమహోత్సవం వారం జరుపుకుంటున్నామని? మీరు చివరిసారి ఒక మొక్క ఎప్పుడు నాటారు, లేదా మీ ఇంట్లో ఉన్న మొక్కకు ఎప్పుడు నీళ్ళు పోశారు? మనలో చాలామంది మొక్కలు బాగుంటాయి అంటాం, కానీ వాటిని నాటడానికి లేదా సంరక్షించడానికి మాత్రం సమయం కేటాయించాం. కానీ నిజానికి ఈ భూమిపైన మనం బతకడానికి అత్యంత అవసరమైనవి చెట్లే కదా. ప్రతి సంవత్సరం జూలై 1వ వారాన వనమహోత్సవంగా జరుపుకుంటారు. దీని ఉద్దేశం ఏంటి మరి? ఎక్కువ మంది చెట్లు నాటాలి, పచ్చదనాన్ని పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే అవగాహన కల్పించడం. ఇప్పుడు చెట్ల బదులు రోడ్లు, భవనాలు, అపార్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. దీని ఫలితం ఏంటి? ఎండలు ఎక్కువ అవుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షాలు సమయం మారుతుంది, గాలి కాలుష్యం. ఆలోచించండి, మనం డబ్బులు పెట్టి ఆక్సిజన్ కొనగలమా? కానీ ఒక చెట్టు జీవితాంతం మనకు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తుంది కదా. అంతేకాదు, పక్షులకు ఇల్లు అవుతాయి, జంతువులకు ఆహారం ఇస్తుంది, భూమిలో నీటిని నిల్వ ఉంచేందుకు సహాయపడుతుంది, వర్షాలు కురవడానికి పరోక్షంగా ఉపయోగపడతాయి. మొక్క నాటడం గొప్ప విషయం, అవును ఒప్పుకుంటా, కానీ దాన్ని బ్రతికించడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతిరోజు నీళ్లు పోయడం, ఎండలో ఎండిపోకుండా చూసుకోవడం, మనం నాటుదాం అలానే పక్క వాళ్ళని కూడా ప్రోత్సహిద్దాం అలానే. కొన్ని సంవత్సరాల తర్వాత అదే మొక్క పెద్ద చెట్టుగా మారి మీకు నీడిస్తుంది, పండ్లు ఇస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. చెట్టు ఉంటేనే జీవితం ఉంటుంది, పచ్చదనం ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది కదా. ఈ చిన్న ఉద్దేశం ఏంటంటే మీకు నచ్చిందని. ఇప్పుడు చెట్లు నాటడం, దీనికన్నా ముందు మనం ప్లాస్టిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇవి రెండు లైక్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లైక్ మిక్స్గా ఉన్నాయి కదా. ప్లాస్టిక్ వాడకుండా చెట్లను ఎక్కువ పెంచడం వల్ల మన లైఫ్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ చిన్న ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇవన్నీ ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

రిమ్యూనరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇదండి మన ఈనాటి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 12:00.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కాశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత, పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన

స్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాగ్

0: సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణలాధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: उमंग
1: CIET प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग
2: आप सभी

0: पुरुष वेश में लड़ रही रानी की बहादुरी देखकर मुगलों के छक्के छूट गए। मुगल सैनिक जान बचाकर इधर उधर भागने लगे। दूसरे दिन फिर घमासान युद्ध हुआ। वीर नारायण घायल हो गए थे। उन्हें रणभूमि से दूर चौरागढ़ भेज दिया गया। रानी हाथी पर बैठकर लड़ रही थी कि तभी
1: क्या हुआ रानी माँ? अरे आपकी कनपटी में तीर लगा है माँ।
2: ओ मेरा ध्यान छोड़ गनू, तू हाथी को संभाल।
1: हाथी को क्या संभालू रानी माँ, ये तो पहले ही भालों से छिप चुका है। अब तो कुछ देर संभला रह सके तो बड़ी बात है, लेकिन आप कितना खून बह रहा है।
2: ये खून तो वीरांगनाओं का आभूषण है गनू।
3: रानी माँ देर न कीजिए, आप मेरा ये घोला लेकर यहाँ से शीघ्र निकल जाइए। चौरागढ़ में राजा साहब भी हैं, वहीं जाना ठीक रहेगा।
2: अब इसका समय नहीं रहा आधार सिंह जी, मुगल सैनिक चारों ओर से घिरते आ रहे हैं। आसिफ खान से मेरा पुराना बैर है, उसके हाथों अपनी दुर्गत कराने से अच्छा है आप अपने हाथों मेरा अंत कर दें।
3: नहीं रानी माँ, नहीं, ये पाप मुझसे नहीं हो सकेगा, इसकी आज्ञा मुझे मत दीजिए रानी माँ।
2: अच्छा तो गनू बेटा, तू अपनी कटार मुझे दे।
3: रानी माँ,
1: मेरी कटार से अपने प्राण लेकर तुम मुझे इस तरह पापी नहीं बना सकती माँ। मैं तुम्हारा महावत हूँ, तुम्हारे साथ ही रहूंगा।
4: श्रोताओं, इसी के साथ अब हमारा आज का कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
5: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
4: नमस्कार।
6: उमंग उमंग उमंग उमंग।
7: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
8: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
7: ఆకాశవాణి సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆర్ఎండ్బి శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని గడువు విధించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ లేఖ రాశారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు బకాయిలు 90,161 కోట్లు ఉంటే 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 8,21,651 కోట్ల రూపాయలకు పెంచిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సంస్థల పేరిట భారీగా అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,58 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని గణాంకాలతో పేర్కొన్నారు. ఈ అప్పులపై అధికారిక పత్రాలతో బహిరంగ చర్చకు తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ప్రకటించారు. బండి సంజయ్ సవాలుకు మద్దతుగా స్పందించిన ఆయన రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారాన్ని కూడా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు స్థానిక సంస్థల పనితీరుపై చూపే ప్రభావం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించిన పలు కీలక సూచనలను మంత్రి సీతక్క ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ, నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు 2,500 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను 9.50 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డీఏపీ పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం కింద తెలంగాణలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ సంచాలకులు గోపి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన 19 జిల్లాల రైతు వేదికల్లో ఈ పంపిణీ చేపడుతున్నారు. ఇందుకయ్యే సబ్సిడీని కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున భరించనున్నారు.

0: జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతుండటంతో రాష్ట వ్యాప్తంగా ఈ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది నిర్ణయాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అందివ్వడం, విద్యకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో రావడం, గోశాలకు 40 ఎకరాలు కేటాయించడం, వేములు రాజన్నాళ్ళకి ఇప్పటికే 150 కోట్లతో శరవింగ్ అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు వెడల్పు 80 ఫీట్స్ జరుగుతా, 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతా ఉంది.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల సూచనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఘనంగా ఆకాడి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం నెలవంక దర్శనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేసులగూడ, ధనోరా, చింతల మాదర, గిన్నెదరి గ్రామాల్లో నిర్వహిస్తున్న పండుగల్లో పురుషులు దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి గ్రామానికి చెందిన పశువులను అక్కడికి తీసుకెళ్లి అడవికి గ్రామానికి మధ్య సరిహద్దుగా ఒక గీత గీసి దాటుడి అనే సాంప్రదాయం ద్వారా పశువులను దానిపై దాటిస్తున్నారు. ఇక్రిశాట్ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ICGV 2012-14, ICGV 1810-30 అనే రెండు అధిక ఒలిక్ వేరుశెనగ రకాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పూణెలో జరిగిన ICAR వార్షిక సమావేశంలో ఈ రకాలను గుర్తించారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడాల్లో ఒలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే పగడ్బందీగా తప్పులు లేకుండా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం మద్దికల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, మొదట గ్రామం హద్దులు నిర్ణయించి తరువాత ప్రభుత్వ ప్రైవేటు భూములను రీసర్వే చేసి మ్యాపింగ్ చేస్తామన్నారు. రీసర్వే చేయడం ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అమ్మవారిపేటలో భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు భూముల రీసర్వేపై అవగాహనా సదస్సు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా శ్రీరామ్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలనలో కాంగ్రెస్, BRS పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. వనమ

0: మహోత్సవ్ వీక్ దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జూలై 7 వరకు ఘనంగా జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత. అది గుర్తు చేస్తూ ఈ చెట్లు నాటడం అనే ఈ వన మహోత్సవ పండుగని నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు చెట్లు నాటాలి? నాటితే వచ్చే ప్రయోజనాలేంటి? నాటకపోతే వచ్చే నష్టాలేంటి? ఏదైనా స్పెషల్ డే మనం ఒక డే జరుపుకోవడం చూస్తాం, మరి వన మహోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నారంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా. ఇలా అనేక విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే ప్యాషనేట్ టువర్డ్స్ గార్డెనింగ్, అలాగే ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ ఇస్తూ ప్రజల్ని మోటివేట్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ, అలాగే వాలంటీర్ గా ప్లాంటేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తూ, ఇలా ఈ చెట్లతో మమేకమయ్యి వాటితో జీవిస్తున్న, అంటే ఒక రకంగా సెల్ఫ్లెస్ సర్వీస్ అనుకోవాలి, సోషల్ యాక్టివిస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆవిడ మనతో ఉండడం నిజంగా అభినందనీయం. వారే కోంపల్లి జయలక్ష్మి గారు, వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జయ గారు.
1: నమస్తే అండి.
0: జయ గారు చెప్పండి, వన మహోత్సవ వీక్ మనం జరుపుకుంటున్నాం, అంటే వారోత్సవాలు జరుపుకుంటున్నాము, ఈ సందర్భంగా అసలు ఇయర్ థీమ్ ఏంటి, వారోత్సవాలు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: తప్పకుండా అండి. ఈ థీమ్, ఈ సంవత్సరం 2026 జరుపుకుంటున్న ఈ వన మహోత్సవం కార్యక్రమానికి థీమ్ రీస్టోర్ నేచర్ అని అన్నారు, ప్రకృతిని తిరిగి పునరుద్ధరింప చేయడము. సో అండ్ ఇప్పుడు నాటే ఈ మొక్క ఫ్యూచర్ కోసం అనమాట. సో దట్ ఈస్ ద థీమ్, అది మనము కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఈ వనమహోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు మనము ఈ డ్రైవ్ ని మనము త్రూ అవుట్ ఇండియా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇప్పటిది కాదండి, 1950 నుంచి స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో ఉన్న మన యూనియన్ మినిస్టర్ కెఎం మున్షి గారు స్టార్ట్ చేశారు, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా నిర్విరామంగా జరుగుతోంది. సో ఇది ఒక పండగ లాంటిది, ఒక సెలబ్రేషన్ అనుకోవచ్చు. సో ఒక ఏకంగా ఒక రోజు రెండు రోజులు కాదు, వారం రోజులు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అక్కడ మనము కొన్ని కోట్ల మొక్కలు మన భారతదేశం మొత్తం మీద నాటుతుంటాం అనమాట. సో ఈ విధంగా నాటిన మొక్కలు ఎప్పటి నుంచో నాటుతుండగా అవి చాలా పెద్ద పెద్దగా పెద్ద మొక్కలుగా అయ్యి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. గాలి కానీ, పొల్యూషన్ క్లియర్ చేయడం కానీ, అలానే కొన్ని మెడిసిన్స్ ని ఇవ్వడం కానీ, సో ఇంకా టింబర్ని ఇవ్వడం, చాలా రకాలుగా అనమాట. ఒక చెట్టు అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనిషికి, అది ఒక గాలికే కాదు, చెక్కని ఉపయోగిస్తాము. అండ్ అలానే మనకి పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, మట్టిని కాపాడుతుంది. మట్టి మనకి వర్షాలు పడినప్పుడు, తర్వాత కొన్ని రకాల కెమికల్స్ వలన ఎరోషన్ అవుతుంది, అంటే అది డిగ్రేడ్ అవ్వడం అనుకోవచ్చు, అది పాడవుతుంది. సో అలాగ పాడవకుండా ఉండాలి అంటే, సాయిల్ ఎరోజ్ అవ్వకుండా ఉండాలంటే చెట్లు ముఖ్యంగా కాపాడతాయి అనమాట. సో అవి ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు నుంచి చిన్న గ్రాస్ వరకు కూడా అన్ని రకాల హైట్స్ లో ఉండే చెట్లన్నీ ఒక్కొక్క విధంగా మట్టిని సంరక్షణ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చెప్పుకుంటే ఎన్నో ఉపయోగాలు మట్టి వల్ల. మనము దాని గురించి తప్పకుండా ఈ డ్రైవ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు వన మహోత్సవంలో మొదలు పెడితే, ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు మొక్కలు నాటడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తూ ఉంటే మనం చాలా బెనిఫిట్స్ ని చూస్తాం. ఇప్పుడున్న రోజుల్లో మనం చూసాం 2026 చాలా హారిబుల్, ఎండ తీవ్రంగా ఉంది, ఎప్పుడు చూడనంత వేడి, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం అని చెప్పి చెప్పారు. బట్ బాగా చల్లగా అలవాటు పడిపోయిన మనం అందరికీ కూడా ఇది ఒక సడన్ గా ఒక విధమైన ఫేస్ చేయడం కష్టమైపోయింది. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ముఖ్య పాత్ర మన మొక్కలే వహిస్తాయి. ఇది ఒక చెట్టు, మీరు నమ్మరు, వి నెవర్ బిలీవ్ దట్, అది ఒక చెట్టు ఈక్వల్ టు, అంటే బాగా మెచ్యూర్ అయిన ఒక చెట్టు ఒక 10 ACలతో సమానం, 10 ఎయిర్ కూలర్స్ తో సమానం అనమాట. అది ఎలా అనంటే, జనరల్ గా మనము చాలా అలసిపోయిన ప్రాణము ఎండలో తిరిగినప్పుడు ఒక చెట్టు నీడ కోసం వెతుకుతాం. ఒక్కసారి దాని కిందకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఏంటో మనకు తెలియదు, ఏమి ఉంది ఈ చెట్టు కింద, నీడ ఒక్కటే కాదు, ఏదో చల్లదనం, నీడ వల్ల అంత చల్లదనం రాదు. అది ఏంటి అనంటే, ఇలా పెద్దగా మెచ్యూర్ అయిన ఈ చెట్లు ఉంటాయి కదా, సో అవి మన గ్రౌండ్ వాటర్ ని తాగుతాయి అనమాట. చాలా లోతుగా వెళ్ళిన రూట్స్ కొన్ని మీటర్స్ కిందకి వెళ్తాయి. సో ఆ రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటే తాగిన తర్వాత లీవ్స్ కి అది పుల్ చేస్తాయి అనమాట, నీటిని స్ట్రా లాగా. సో చేసుకుని అక్కడి నుంచి ఇన్విజిబుల్ స్ప్రే, అంటే మనకు కనిపించదు, ఆ విధంగా ఆ చుట్టుపక్కల కొంత మేర అది స్ప్రే చేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫాగింగ్ సిస్టమ్, మిస్ట్ సిస్టమ్ ఏవో చెప్తూ పెట్టుకుంటున్నాం. సో బట్ న్యాచురల్ గా చెట్టు అనేది మనకు కనిపించకుండా ఈ పని చేస్తుంది, అందుకనే ఆ చల్లదనం అనమాట. అందుకే ఒక చెట్టు ఈక్వల్ టు 10 ACలు అని అంటాము. సో ఒక రావి కావచ్చు, మర్రి కావచ్చు, చింత, మేడి, వేప, ఇవన్నీ కూడా మన రీజనల్ ట్రీస్ అనమాట. సో మనము అందుకని పెంచాలి ఈ ఫారెస్ట్ ట్రీస్ అనేది, అలా ఉపయోగపడతాయి. సో ఇందాక నేను అన్నాను రకరకాల హైట్స్ లో ఉంటాయి చెట్లు, నేలకి ఉండే గడ్డి కావచ్చు, తర్వాత బుషెస్ అంటాము.

0: పొదల్లాగా పెరిగేవి, ష్రబ్స్ అంటాము, ఒక 10 అడుగులు 15 అడుగులు వరకు వెళ్లేవి. అలానే క్యానోపీ ట్రీస్ టాల్ గా వెళ్లిపోయేసి ఆకాశం అంత ఎత్తుగా కనిపిస్తాయి. సో పెద్ద క్యానోపీ, పెద్ద పెద్ద నీడలు ఇస్తాయి. సో అలా ఒక్కో చెట్టు సైజుని బట్టి అది ప్రకృతికి నేచర్ కి ఒక్క విధంగా ఉపయోగపడుతుంది. గట్టిగా వచ్చే విండ్స్ ని ఆపుతాయి కొన్ని పొలాలలో. సో దానివల్ల మామిడి తోటలు ఇవి పాడవకుండా ఉంటాయి. అలానే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఈ చెట్లు మనకి డస్ట్ ని క్లియర్ చేస్తుంది. సో ఆఫీస్ లోకి ఎక్కువ డస్ట్ వెళ్లిపోకుండా, అక్కడ పనిచేసే వాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. గార్డెనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడ వర్క్ చేసేటప్పుడు మనకి చల్లదనం ఎక్కువ చెట్లు ఉండడం వలన ఇది వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. అలా చెట్లు లేనప్పుడు, ఒక ఎడారిగా ఉన్నప్పుడు ఎవరికి అంత ఇంట్రెస్ట్ రాదు వర్క్ చేయడానికి. సో అలా మనం ప్రొడక్టివిటీని కూడా పెంచవచ్చు చెట్ల వల్ల. అలాగా అండ్ ఇంకా చెప్పాలి అనంటే, ఒక చెట్టుని వెయ్యడం అనేది ఒక షో కాదు, సో అది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల, ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలానే మనము ఈ చెట్లను ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే, గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళొచ్చు. ఈవెన్ నేను కూడా చాలా మందికి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎంతో మంది ఇళ్లలో చాలా ప్రీతినిస్తున్నాయి, వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అలాగా ఒక గిఫ్ట్ ని ఇవ్వడం వల్ల కూడా అక్కడ ఉన్న పరిసరాల్లో ఇండోర్ ప్లాంట్ ఎస్పెషల్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. సో అలా కూడా మనకి ఇండోర్ లో కూడా మనకి చెట్ల వల్ల ఈ ఉపయోగాన్ని తెచ్చుకోవచ్చు అన్నమాట.
1: చూసినట్టయితే మన ఆఫీస్ లో కూడా ఎక్కువ ప్లాంట్స్ చూస్తున్నాం.
0: అవును అవును.
1: అండ్ టెర్రస్ గార్డెనింగ్ పెంచాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ మన సిటీస్ లో చూసుకున్నట్టయితే కాంక్రీట్ జంగిల్ ఎలా ఉంటుంది వాళ్ళకి?
0: చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్ తప్పకుండా చేయాలి. ఎందుకనంటే మన హైదరాబాద్ లో దాదాపుగా 25 హెక్టార్స్ ఆఫ్ ప్లేస్ అనేది అవైలబుల్ ఉన్నది. చిన్న మిద్దెల నుంచి పెద్ద పెద్ద మిద్దెల వరకు, ఆఫీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ పైన టెర్రసెస్ రూఫ్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నది. సో దాన్ని మనం ఖాళీగా పెట్టకుండా తప్పకుండా మనం ఇలా సమ్ ఉపయోగపడే పని మొక్కల ద్వారా చేసుకోగలిగితే తప్పకుండా మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఈ పొల్యూషన్ ఇదిలో ఆహారం పొల్యూట్ అవుతోంది, గాలి పొల్యూట్ అవుతోంది, వాటర్ పొల్యూట్ అవుతోంది. సో అట్లీస్ట్ మనము ఈ చెట్లు వేయడం వల్ల మన టెరెస్ చుట్టూత, మన ఇంటి చుట్టూత కొంత డయామీటర్ వరకు మనము చల్లదనాన్ని తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం పెద్ద పెద్ద చెట్లు వేయగలిగితే ఇంటి కింద అలాగా, వాటి వల్ల మనకు అట్లీస్ట్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. సో మిద్దె పైన ఉంటే అదే మన టెరెస్ గార్డెన్స్ వలన. అదే మనం ఇంటి చుట్టూత పెద్ద చెట్లు వేస్తే గనక 4 to 10 degrees కూడా మనం కూల్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఆ విధంగా మనకి టెరెసెస్ వేయడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది అండ్ మన ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయట ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ని తీసుకోకుండా మనం సొంతగా పెంచిన ఈ చెట్ల ద్వారా వచ్చే ఆకుకూరలు, పళ్ళు అండ్ అన్ని రకాలు పెంచుకోవచ్చు అనమాట. ఇది అదే కాదు, ఏదైతే మనం నేల మీద పెంచుతామో వాటి అన్నింటినీ టెరెస్ మీద మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అది పెద్ద డిఫికల్ట్ కూడా కాదు. మనం ఇప్పటి వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపుగా నా సైడ్ నుంచి ఎస్పెషల్లీ నేను 200 అబౌ ఫ్యామిలీస్ కి నేను సజెస్ట్ చేయడం జరిగింది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టిల్ దే సెట్అప్ ద టెరెస్ గార్డెన్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ అనమాట. ఇప్పటికీ వాళ్ళు హ్యాపీగా కూరగాయలు కోసుకోవడము అండ్ నాకు మళ్ళీ ఇంకా గైడెన్స్ అడుగుతుంటారు, ఏదైనా సమ్ డిసీజెస్ అవి వస్తే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. సో ఇంకా కూడా కొన్ని ప్రైవేట్ ఎన్జిఓస్ ద్వారా కూడా హెల్ప్ చేయడం జరిగింది అనమాట చాలా మందికి ఫ్రీగా. సో ఇవంతా కూడా మనం ఫ్రీగానే చేసాము.
1: ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేస్తాము అండ్ హెల్దీ ఫుడ్ కూడా
0: తీసుకుంటాం అండ్ మోర్ ఓవర్ మనకి ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక 1/2 hour వర్క్ చేసుకుంటాం గార్డెనింగ్ వర్క్. దాని వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఎనర్జీ చెప్పండి. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్ గా చెప్పొచ్చు. కాన్సెప్ట్ చేసుకున్నామంటే మనకి ఆ ఫీల్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. మెడిటేషన్ లాగా కూడా అవుతుంది. సో ఫుల్లీ మనం అన్ని మర్చిపోతాము, దాని మీదే దృష్టి పెట్టి చేస్తాము. సో దాన్ని బాగోగులు చూసుకుంటాము, మన గురించి కాదు చెట్టు గురించి. సో అది ఒక హ్యాపీనెస్. సో అలాంటి వర్క్స్ మనం చేయాలి, వాలంటీర్ గా చేసే వర్క్స్ అనమాట ఇవి. మన కోసం మనం చేసుకున్న పని కన్నా ఇంకొకరి కోసం చేసే పనిలో మనకి ఆనందం ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి, మెంటల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ పెరుగుతుంది. దట్స్ అ బ్లిస్ అనమాట యాక్చువల్లీ. సో అలాగా మన మొక్కల ద్వారా అన్ని రకాలుగానూ బెనిఫిట్స్ పొందవచ్చు.
1: జయగారు, ఇప్పుడు యోగా అంటే తెలియని వాళ్ళు లేరు, ఆరోగ్యం పట్ల అందరికీ కొంచెం మంచి అవగాహన వచ్చింది, కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మంచిగా అవుతున్నాయి. రీసెంట్ గా మనం యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో శ్వాస మీద ధ్యాస ఉంచమంటున్నారు. సో మనం ఒక మనిషి శ్వాస ఆగిపోయింది అంటే హీఈస్ నో మోర్ షీఈస్ నో మోర్ అని చెప్పి, మరి అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకి కారణమైన ఈ మొక్కలు మరింత ఇంపార్టెంట్ కదా. సో దీని పట్ల సమాజం యొక్క బాధ్యత ఎలా ఉండాలంటారు?
0: సమాజం బాధ్యత చాలా ఉందండి. ఇది ఒకరి వలన లేకపోతే గవర్నమెంట్ వలన ఒక టీం వలన అయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఒక స్పృహ, సామాజిక స్పృహతో ముందుకు వెళ్తేనే ఇది సాధ్యం అవుతుంది. సో గవర్నమెంట్ వచ్చి డ్రైవ్స్ లో ప్లాంట్స్ వేసేస్తే మనకి ఆ బాధ్యత ఇండివిజువల్ కి లేనప్పుడు ఆటోమేటిక్ గా

0: ప్రాజెక్ట్ అనేది సర్వైవ్ అవ్వదు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు వారింటి చుట్టుపక్కల ఎవరు ప్లాంట్ చేసినా కానీ దాన్ని సంరక్షించుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలి, కుటుంబం అంతా కూడాను. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక చెట్టు మనకు అంత గాలిని ఇస్తుంది, స్వచ్ఛమైన గాలి. అది ఎక్కడా మనము కూలర్స్ వచ్చే గాలి కూడా అంత స్వచ్ఛంగా ఉండదు, సో అంత కెమికల్ తో కూడినది. బట్ ఇది అలా కాదు కదా. సో ఆ బ్రీత్ తీసుకుంటే తెలుస్తుంది మనకి, గుండె నిండా ఆ శ్వాస ఎంత బలాన్ని ఇస్తుంది ఒక శ్వాస. సో అలాంటి చెట్లను ఇందాక చెప్పుకున్న రావి ఇలాంటి చెట్లు చాలా ముఖ్యమైనవి. అవి మనకి కాపాడుకునే బాధ్యత ఎంతో ఉన్నది. జనరల్ గా అవి చాలా హార్డ్ ప్లాంట్స్, వాటికి పెద్ద సంరక్షణ అవసరం లేదు. ఓన్లీ థింగ్ మనం వాటిని పాడు చేయకపోతే చాలు. సో ఇంకేదైనా జంతువులు తెలియక తినడానికి వచ్చినప్పుడు కొంచెం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఏదైనా సమ్ మెష్ ఫెన్స్ లాగా చేసుకోగలిగితే, ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎండ ఎక్కువైనప్పుడు మొదట్లో వేసిన చెట్టుకి కాస్త నీటి అవసరం ఉంటుంది, అలాంటివి మనం సప్లై చేసినా చాలండి. కానీ ఆ ఒక్క పనికి మనకి ఎంత బెనిఫిట్స్ వస్తుంది అది కొంచెం పెద్ద అయిన తర్వాత. రావి చెట్టు లాంటివి దాదాపుగా రాత్రి పగలు కూడా ఆక్సిజన్ ఇస్తుంది ఒక రావి చెట్టు. అలాంటి చెట్లను పెంచాలి. సో దానివల్ల మనకి ఎన్వైరాన్మెంట్ లో వచ్చే పొల్యూషన్ చాలా వరకు క్లియర్ అవుతుంది అనమాట. ఈవెన్ ఓజోన్ ని కూడా, ఆ ఓజోన్ టేర్ అవ్వకుండా దాన్ని ఫిక్స్ చేసే ఇది కూడా కెపాసిటీ ఉంటుంది. రావి అండ్ తర్వాత బేల్ అంటాము, మారేడు చెట్టు అంటాం, బిల్వం అంటాము. సో అవి చాలా మంచిది అనమాట ఓజోన్ కి కూడా. సో ఇలాంటి చెట్లని మనం వందలు వేల సంఖ్యలో పెంచాల్సిన అవసరం ఉన్నది నా ఉద్దేశం ప్రకారము. మీరన్నట్టు పబ్లిక్ కూడా, సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడైతే వాళ్ళ చుట్టుపక్కల ఎంటీ ప్లేసెస్ ఉన్నాయో, సో ఆ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం మొక్కల్ని నాటే ప్రయత్నం అనేది ఈ డ్రైవ్స్ ద్వారా అయినా చేయాలి. చేసి వాటిని కొంతకాలం కాపాడాలి అట్లీస్ట్, తర్వాత మనం వాటిని గురించి చూసుకోక్కర్లేదు. దే సర్వైవ్స్ దెమ్ సెల్స్ అనమాట. సో అవి వాటంతట వాటి పెరుగుతాయి, మనల్ని కూడా కాపాడతాయి. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి, ఈవెన్ గవర్నమెంట్ రోడ్స్ వేసేటప్పుడు కూడా రోడ్ సైడ్స్, ఇంతకుముందు అశోకుడు చెట్లు నాటాడు రోడ్డుకి అటు ఇటు అని అన్నారు. సో మన గవర్నమెంట్ కూడా డివైడర్స్ లోనే కాదు, రోడ్డుకి అటు ఇటు ఈవెన్ కాలనీస్ లో కూడా మాండేటరీగా కొన్ని మొక్కలు ఉండాలి. కాలనీలో ఉండే మొక్కలు కొన్ని ఉంటాయి, వేప తర్వాత మేడి చెట్టు, అవి కొన్ని మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఏదైనా అవసరమైనప్పుడు మనం ఈ డ్రగ్స్ అవి తీసుకోకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మనం చేయాలి. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ తెలుసు, మనం చిన్నప్పుడు వేపను ఎలా వాడాము. సో ఇప్పటికీ కూడా వాడుకోవచ్చు, కాకపోతే మనం ఐడెంటిఫై చేయడానికే కష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు, వేప చెట్టు ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎలా ఉంటుందని. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని చెట్లు ఉండాలి, కాలనీలో కొన్ని చెట్లు కంపల్సరీ ఉండాలి, అలానే ఒక ఆర్గనైజేషన్ లో కూడా కొన్ని చెట్లు ఉండాలి.
1: స్కూల్స్ లో కూడా ముఖ్యంగా అన్నట్టుంటే పిల్లలకి ఏ చెట్టు ఏంటనేది ఒక అవగాహన
0: అర్థం అవుతుంది. మేము కూడా ఈ సర్వీస్ లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ కు వెళ్లి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి, టెరెస్ గార్డెన్స్ ఏ కాదు అసలు చెట్ల మీద అవగాహన తీసుకొచ్చి, వాళ్ళకి సీడ్ బాల్స్ ప్రిపేర్ చేయించి, వాళ్ళ చేతి అవి త్రో చేయించి, గొరిల్లా గార్డెనింగ్ అంటాం అనమాట. సో అక్కడ వాళ్ళకి చెట్లను వేయించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఎవరైనా చేస్తాము అని అంటే నేను సీడ్స్ ని ఫ్రీగా ఇస్తాను అండ్ హౌ టు మెయింటైన్ అని చెప్పి ఒక 3 మంత్స్ వరకు వాళ్ళకి ఫ్రీ గైడెన్స్ కూడా ఇస్తున్నానండి.
1: జై గారు, మరి వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతారు మీరు, ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గానీ మీ పర్సనల్ గా గానీ?
0: డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ శాతము ఇది ట్రైనింగ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. సో రైతులకి ఎంతూజియాస్ అందరికి కూడా వాళ్ళు ఎక్కువ శాతము ట్రైనింగ్స్ ఇస్తుంటారు, ఎలా మనము పెంపకం ఎలాగా, ఎలాంటి మొక్కలు ఎలా పెంచాలి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఇవన్నీ కూడాను. సో నేను అందులో భాగంగా నేను కూడా ఇస్తున్నాను. సో అలా కాకుండా నా పర్సనల్ గా కూడా నేను ఇలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది, డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఎన్జిఓస్ తో కలిసి ఈ ప్లాంటేషన్ డ్రైవ్స్ లో ఎన్నో రకాల చెట్లు, ఎస్పెషల్లీ రీజనల్ చెట్లు అనమాట, మన చుట్టుపక్కల ప్రాంతాలలో పెరిగే చెట్లనే మనం ప్రిఫర్ చేయాలి. సో అది ఎందుకు అని అంటే మన చెట్లు మనకి ఉపయోగపడతాయి. ఫస్ట్ పాయింట్, కొన్ని ఏళ్లుగా అలవాటు పడ్డాయి ఈ భూమికి, ఈ నేలకి, ఈ వాతావరణానికి, ఈ నీటికి. సో అవి మనకి లోకల్ గా పెంచినప్పుడు అవి వాటర్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. అంటే చాలా మంది భయపడతారు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, యూకలిప్టస్ లాంటివి అవి అని చెప్పేసి. బట్ లోకల్ ట్రీస్ కి ఎప్పుడు కూడా అలా జరగదు అనమాట. అవి ఇంకా మన వాటర్ లెవెల్స్ ని పెంచుతాయి, అవి రూట్ సిస్టమ్ బాగా డీప్ గా వెళ్తుంది. సో మనకి వాటర్ స్ప్రేస్ చేసి చల్లదనాన్ని ఇస్తుంది అండ్ రన్ ఆఫ్ అయిపోకుండా వాటర్ అండ్ సాయిల్ ని కాపాడుతుంది. సో ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతాయి. సో అందుకని కంపల్సరీ మనము ఈ వాటర్ పెంచాలి అంటే లెవెల్స్ మొక్కల్ని వెయ్యాలి, దానివల్ల వర్షాలు పడతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో అదే మనము వేరే నాన్ లోకల్ ప్లాంట్ ని మనం సెలెక్ట్ చేసామంటే, చాలా మంది డ్రైవ్స్ లో తెలియక కొన్ని కొన్ని మొక్కలు, గుల్మోహర్ లాంటివి, కోనోకార్పస్ లాంటివి, ఆస్ట్రేలియన్ టీక్ ఇలాంటివన్నీ మనము పెంచుతున్నారు. అవి అలా పెంచకూడదనమాట, అది రిస్ట్రిక్ట్ చేయాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అలాంటివి అట్లీస్ట్ డ్రైవ్స్ లో పెంచొద్దు అని చెప్పేసి. కానీ నేను అగైనెస్ట్ కాదు, పెంచొచ్చు ఒక 10% ఓకే, బట్ మొత్తము వాటిని పెంచకూడదు. ఎక్కడో కొంచెం అందంగా కనిపించడానికి గుల్మోహర్ లాంటి చెట్లు పూలతో బాగా ఉంటుంది, పెద్ద చెట్టు. సో అలాంటివి తీసుకోవచ్చు, కానీ 90%

అంటూ మన లోకల్ ట్రీస్ నే వేసుకోవాలన్నమాట. సో ఈ నాన్ లోకల్ ప్లాంట్స్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తరిగిపోతాయి, ఎందుకంటే అవి ఎక్కడి నుంచో వచ్చిన మొక్కలకి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది సర్వైవ్ అవ్వడానికి. సో వేరే చెట్లని రానివ్వదు, అగ్రెసివ్ గా పెరిగిపోతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ చెట్ల మీద మనం గమనిస్తే పక్షులు అనేవి వాళ్ళవన్నమాట. ఎందుకు అనంటే ఈ చెట్లు కొన్ని రకాల టాక్సిక్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి వాతావరణంలోకి. సో ఎందుకంటే అది కొత్త భయానికి రిలీజ్ చేస్తుంది, దానివల్ల దాని మీద సహజంగా వచ్చే పురుగులు లాంటివి చేరవు. ఎప్పుడైతే ఆ పురుగులు ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా

0: మారేడు కంపల్సరీ ఇవి ఎక్కువ ఫోకస్ చేయాలి. అవి అగ్రెసివ్ గా కూడా పెరుగుతాయి, అంటే ఫాస్ట్ గా కూడా పెరుగుతాయి. నక్షత్ర మల్లి అంటాము, ట్రీ జాస్మిన్, మిలింటోనియా అంటాం, అది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, మంచి పూలని ఇస్తుంది. ఆల్మోస్ట్ 100 to 150 feet వరకు కూడా పెరుగుతుంది అనమాట, లాంగ్ లివింగ్ ట్రీ అనమాట. సో ఇలాంటివి ఎక్కడైతే మనకి స్తంభాలకి అడ్డు ఉండదు అనుకుంటామో, ఎస్పెషల్లీ బౌండరీస్ లో మనం పెంచుకోవచ్చు, అది ఒక స్క్రీన్ లాగా పనికొస్తాయి ఆఫీసెస్ చుట్టూతో వేసుకుంటే. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ నాన్ లోకల్ ప్లాంట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్, ఒక 10% ఓకే, నాట్ మోర్ దాన్ దట్.
1: జయగారు, మరి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా ఆఫీస్ లో చూస్తున్నాము ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు అందరూ కొంచెం ఫోకస్ చేస్తున్నారు, పెంచుకుంటున్నారు. ఇప్పుడు కిచెన్ లో ఏ విధమైన మొక్కలు పెట్టుకోవాలి, బెడ్రూమ్ లో ఎలాగా, మన బాత్రూమ్స్ లో ఎలాగా, అలాగే ఆఫీస్ టేబుల్స్ పైన ఎలాంటి మొక్కలు పెంచుకుంటారు మా శ్రోతలకు మీరు సజెస్ట్?
0: తప్పకుండా అండి. ఎలా అయితే మనము అవుట్డోర్ గార్డెన్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో, అలానే ఇండోర్ లో కూడా గార్డెన్ అనేది చాలా అవసరం ఉంది. ఈ వేడి వాతావరణానికి ఇండోర్ లో ఇలాంటి ఎయిర్ ప్యూరిఫై చేసే ఎగ్జోటిక్ ప్లాంట్స్ కొన్ని పెంచుకోవచ్చు. సో ఎందుకంటే మనకి నార్మల్ వైల్డ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ తులసి లాంటివి చాలా మంచివి, దానికన్నా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై స్ట్రబ్ అనేది ఇంకొట్టలేదు బుష్, కానీ మనం తులసిని ఇంట్లో పెంచలేము, దానికి కాస్త డైరెక్ట్ సన్లైట్ పడాలి. సో ఇంట్లో అది కుదరదు కదా, ఇంతకు ముందంటే అలాంటి ఇళ్ళు ఉండేవి మధ్యలో ఎండ పడుతూ అలా ఉండేవి, ఇలా కట్టట్లేదు. సో అందుకని మనకి అట్లీస్ట్ విండో లైట్ కింద ఇండైరెక్ట్ లైట్ ఎక్కడైనా వస్తూ ఉంటే గ్లాస్ నుంచి, అలాగా బాల్కనీస్ లో కొంచెము అలా మనం ఎంకరేజ్ చేయొచ్చు చెట్లని. సో మీరన్నట్లు మనకి లివింగ్ రూమ్ లో పెట్టుకునే కార్నర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, అట్లీస్ట్ 2 feet ప్లాంట్స్ అట్లాగా. సో అలానే మనకి బాల్కనీలో కొన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు. సో ఇంకా మనం విండో లైట్ కింద కొన్ని రకాలు పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న కొన్ని రకాల టాక్సిక్ గ్యాసెస్, జైలిన్ ఇలాంటివి కొన్ని రిలీజ్ అవుతుంటాయి, తెలియకుండా మనం వాడే కెమికల్ ఉంటాయి కదా, వాషింగ్ పౌడర్స్ ఇలాంటివన్నీ, సో వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇవి క్లియర్ చేస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ మనము అరిక పామ్ అని ఉంది, సో ఇట్స్ అ పామ్ వెరైటీ, ఇండియాలో సహజంగా దొరుకుతుంది అది. సో అది మనకి ఆ చెట్టును పెంచడం వల్ల కూడా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, అది కొంచెం పెద్ద చెట్టు 2 feet పైన వస్తుంది, బయట వేస్తే ఇంకా పెద్దది అవుతుంది, బట్ ఇంట్లో కార్నర్ గా పెట్టుకోవచ్చు అనమాట. సో అరికమ పెట్టుకోవచ్చు. తర్వాత మనకి స్నేక్ ప్లాంట్ అని అంటాం, మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా అంటాం, అది అలా షేప్ లో ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్. ఇంకా మనకి జీజీ అంటాము, ఈ జీజీ ఏంటంటే నాసా ఐడెంటిఫైడ్ అప్రూవ్డ్ ప్లాంట్ విచ్ ప్యూరిఫైస్ ఎయిర్ వెరీ అక్యురేట్లీ అనమాట. సో అది మనకి చాలా త్వరగా తీసేస్తుంది, ఎక్కువ రకాల కెమికల్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట జీజీ అంటే. సో ఇలాగా ఎన్నో రకాలు ఉన్నాయి మనకి, షెఫ్లేరా అని చెప్పి, తర్వాత ఇలాగా మనకి ఇంకా అంటే సైజ్ ని బట్టి, హైట్ ఎక్కువ కార్నర్ లో కావాలంటే 2 feet పెట్టుకోవచ్చు, ఇంకా 4 feet కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు.
1: ఫెర్న్ జేడ్,
0: ఫెర్న్ సెమీ షేడ్ లో వస్తుంది. మీరన్నట్టు మనకి ఎక్కడైనా గ్లాసెస్ నుంచి ఇండైరెక్ట్ సన్ వస్తుంది అని అంటే ఫెర్న్ పెట్టుకోవచ్చు, ఫెర్న్ లో కూడా 2-3 రకాలు ఉంటాయి. జేడ్ కూడా మనకి ఏంటంటే సెమీ షేడ్ ప్లాంట్. అట్లా అరికపామ్ అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ వస్తుంది. అట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. మదర్ ఇన్ లా మన స్నేక్ ప్లాంట్ కూడా ఇండోర్ లో కంప్లీట్ గా డార్క్ లో కూడా వస్తుంది అనమాట,
1: వాటర్ కూడా కొంచెం తక్కువే
0: తీసుకుంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ. సో మీరు చెప్పిన ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఫ్రీ మెయింటెనెన్స్. ఎప్పుడో ఒకసారి మనము ఎట్లా, మనకి విండో లైట్ వస్తుంది కాబట్టి సరిపోతుంది, ఎప్పుడైనా మనకి వాటర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కాస్త బయట పెట్టుకున్నామంటే మళ్ళీ సర్వైవ్ అయిపోతాయి. సో దే ఆర్ ద హాట్ ప్లాంట్స్, వాటి గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఊరెళ్లేటప్పుడు కూడా కాస్త నీళ్లు కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ వెళ్ళిపోతే ఆ 4 రోజులు సర్వైవ్ అయిపోతాయి. సో అట్లాగా మనము ఇండోర్ లో తప్పనిసరిగా ప్లాన్ చేయాలి. కొన్ని ఫ్యాక్టరీస్ లో ఎంతో మంది పెట్టించుకుంటున్నారు ఇప్పుడు, ఇంతో ముందు లాగా కాకుండా బాగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు, ఎస్ ఉండాలి మన దగ్గర ఫ్యాక్టరీస్ లో ఈ కెమికల్స్ ఇవన్నీ మనకి ప్రొటెక్ట్ చేయడానికి వాటి నుంచి అని చెప్పేసి. సో అలా ప్రతి ఆఫీస్ లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం చాలా అవసరము, అలానే దాన్ని మెయింటైన్ చేయడం కూడా. ఎవరు పెట్టుకున్నా ఇండోర్ ఒక 10 సంఖ్యలో ఉంటాయంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక గార్డెనర్ అనేది డెడికేటెడ్ గా పెట్టుకోవడం వల్ల, నేను చూసినంత వరకు చాలా మంది పెట్టుకుంటున్నారు గార్డెనర్ లేక అది కొంతకాలం మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో డెడికేటెడ్ గా ఒక పర్సన్ దానికి పెట్టుకున్నామనంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు, సో ఎప్పటికీ కూడా అవి లైవ్లీగా ఉంటాయి,
1: ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళ కండిషన్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది.
0: ఎలా ఫర్టిలైజర్స్ వేయాలి, వాటర్ ఎంత వరకు ఇవ్వాలి, ఎప్పుడు బయట పెట్టాలి, సో వర్క్ చేసుకుంటూ ఆఫీసర్స్ ఇవన్నీ చూసుకోలేరు కాబట్టి. సో గార్డెనర్ కి పెట్టుకోవడం వల్ల అవి చూసుకుంటుంటారు, ఇవి ఎప్పటికీ ఉంటాయి. అలా మనం ఇండోర్ కూడా మెయింటైన్ చేయొచ్చు.
1: జయగారు, మనం అనుకున్నట్లుగా ఫస్ట్ నుంచి పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత. సో మన ముందు జనరేషన్ మనకు ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇచ్చి వెళ్ళారు, అయితే మనం మన నెక్స్ట్ జనరేషన్ కి దాన్ని ఒక ఆస్తిగా ఇవ్వాలి. దీని పట్ల ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా?
0: తప్పకుండా అండి. సో మనకి చాలా అదృష్టవంతులం, మనము నిన్న మొన్నటి వరకు కూడా మన చుట్టూ చాలా చెట్లు ఉండేవి. సో ఎప్పుడు

0: మనకి ఈ టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా వెళ్లిపోతున్నాము, అక్కడి నుంచి మనకి ఫ్యాక్టరీస్ కోసం అని వాటి కోసం అని ట్రీస్ కట్ చేయడం ఎక్కువైపోయింది. సో అవగాహన లేకుండా కాంక్రీట్ ఎక్కువ చేసేసుకుంటూ వస్తున్నాము. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ దట్ వీఆర్ డూయింగ్ ఏ మిస్టేక్ అనమాట. సో మన పూర్వీకులు అలా చేయలేదు, మట్టిని ఉంచారు దాన్ని కప్పలేదు. సో మట్టిని కప్పాలి కానీ కాంక్రీట్ తో కాదు, లైవ్ మల్చ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఒక జీవంతో కప్పాలి, చెట్లతో కప్పాలన్నమాట. సో ఎప్పుడైతే మనం కాంక్రీట్ తో కప్పుతామో సో ఆటోమేటిక్ గా టెంపరేచర్స్ పెరిగిపోతాయి. సో దాని వల్ల అన్ని నష్టాలే. తార్ రోడ్ లాంటివి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సాయిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, సో టెంపరేచర్ పెరుగుతుంది. దాని బదులు మనం ఒక ట్రీని వేసాము అని అంటే ఆ టెంపరేచర్ తగ్గుతుంది. సో అట్లానే సిమెంట్ వల్ల జరిగే నష్టాలు మన వాతావరణంలో, అందుకని ఇవన్నీ పక్కన పెట్టి అఫ్ కోర్స్ మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో స్పీడ్ వెళ్లాలంటే వెహికల్స్ ఉండాలి, కింద తారో సిమెంట్ ఉండాలి, కాదనట్లేదు. కానీ దాన్ని కొంచెం కంప్రెస్ చేసి అంత వైడ్ గా కాకుండా కొంతవరకు రోడ్ సైడ్స్, అట్లీస్ట్ కొన్ని దేశాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రోడ్ సైడ్స్ మనం వాటర్ ని పట్టుకునే, వడిసి పట్టుకునే విధంగా సాయిల్ ని డైరెక్ట్ గా పెట్టి కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ లో పెట్టడం వలన ఆ వాటర్ అంతా పోయి అక్యుములేట్ అవుతుంది. ఎలా అయితే మన ఇంట్లో సంప్లో స్టోర్ అవుతాయో, సో అలానే ఇక్కడ కూడా అనమాట. ఆంటీ లండన్లెస్ అవి రన్ ఆఫ్ అయిపోయి సముద్రంలోకి వెళ్లిపోకుండా, వేస్ట్ అయిపోకుండా పట్టి పెట్టుకోవడం. సో అది మన ఇంట్లో చేయడం వల్ల అఫ్ కోర్స్ గవర్నమెంట్ చేశారు కాదనట్లేదు, కానీ అది కొంతమంది చేస్తున్నారు ఇళ్లలో, కొంతమంది చెయ్యట్లేదు. బట్ అదే మనకి గవర్నమెంట్ ఇలాంటి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసింది అని అంటే ఎంత అసలు మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్, సో ఇట్స్ మై నా విన్నపం ఇది, అది అలా చేయగలిగితే గనక చాలా వరకు మనకి వాటర్ కి ఇబ్బంది అంటూ ఉండదు, టెంపరేచర్ కూడా చల్లబడుతుంది, కూల్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇది మన కాలనీస్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కాలనీస్ లో ఇల్లు ఒకటి కాకుండా కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ కలిసి అన్ని ఇళ్లలో చేయడము, ఆ కాలనీ రోడ్స్ లో చేసుకోవడము, అండ్ మన ఆ కాలనీ రోడ్స్ లో కూడా మొత్తము కప్పేసేయకుండా సిమెంట్ రోడ్స్ సైడ్స్ ఇలాగా ఉండగలిగితే గనక కాలనీలో కూడా చక్కగా రెయిన్ వాటర్ హార్వెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్స్, అక్కడున్న ఎవరైతే ఓన్ చేస్తుంటారో, టీమ్స్ ని లీడ్ చేస్తుంటారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి, సంవత్సరంలో రెండు సార్లు అయినా కనీసం ఇలాంటి అవేర్నెస్ సెషన్ ప్రోగ్రామ్స్ చేస్తే గనక అందరికీ అవగాహన వస్తుంది. ఈ రోజు మా ఇంట్లో కూడా ఒక రెండు నెలల నుంచి వాటర్ సమ్మర్ నుంచి తిప్పితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ కి గానీ నీళ్లు రావట్లేదు అనమాట. మున్సిపల్ వాటర్ వచ్చిన రోజులు ఓకే, బట్ రానప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ బయట నుంచి రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. సో అలా జరగకుండా ఎందుకు మనం ఇలా చేసుకుని అలా ఇబ్బంది పడడం, మనం ముందు జాగ్రత్తగా చేసే పనుల వల్ల ఈ ప్రాబ్లం రాదు కదండి. సో దాని వల్ల కంపల్సరీ మనం ఇలాగ వాటర్ ని ప్రిజర్వ్ చేసుకునేలాగా చేస్తే, చెట్లని నాటితే ఆ ప్లేస్ లో వాటర్ కింద రన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ చెట్లు ఏం చేస్తాయంటే అది పట్టుకుంటాయి, అంటే పారి వెళ్లిపోకుండా మట్టిని దాన్ని పట్టుకుంటాయి. సో రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది. సో ఇది కంపల్సరీ చెయ్యాలి, అండ్ కాపాడుకునే అవగాహన తీసుకుని రావాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ స్కూళ్లలో చాలా గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కూడా చెట్లు వేయాలి అండ్ నీళ్లని సేవ్ చేసుకోవాలి. ఈ రెండు ఒకదానికొకటి మిక్స్ చేసి మనం ముందుకు వెళ్తేనే బెటర్, ఎందుకంటే చెట్లకు నీళ్లు కావాలి, మనకి నీళ్లు కావాలి. సో నీళ్లుంటేనే చెట్లుంటాయి, చెట్లుంటేనే నీళ్లుంటాయి, ఒకదానికొకటి
1: ఇంటర్లింక్డ్
0: ఉంటాం. సో చెట్టు అంటేనే జీవం అది. సో అందుకని వీ హావ్ టు లవ్ ద ట్రీస్, అది మనకి ఎలా అయినా గానీ అది చేయక తప్పదు. సో దానికోసం మనం కనీసం ఇలాంటి మినిమం పనులు, ఎంత ముఖ్యమైన పనులన్నా పక్కన పెడితే, మీరు అన్నారు కదా లైఫ్, లైఫ్ లేకుండా ఎన్ని పెద్దవి సాధించి ఏమి లాభం లేదు. సో ఈ లైఫ్ ని కాపాడుకోవడానికి మనము ఈ చెట్లని నీటిని కన్సర్వ్ చేసుకునే బాధ్యత ప్రతి వాళ్ళకి కలిగేలా అవేర్నెస్ సెషన్స్ గ్రామాల లెవెల్లో, కాలనీస్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో, స్కూల్స్ లో ఎక్కడ వీలైతే అక్కడ ఇది ప్రధాన బాధ్యతగా తీసుకుంటేనే మనకి కనీసం నెక్స్ట్ ఇయర్ కి కొంతవరకు ఉపశమనం ఉంటుంది.
1: చాలా మంచి విన్నపం జయ గారు, నాకు బాగా నచ్చింది. ఇంకుడు గుంటలు అనేవి ఇళ్లలోనే చూసాము, మీ సజెషన్ చాలా బాగుంది. త్రూ అవుట్ ద హైవేల దగ్గర నుంచి మీరు అన్నట్టుగా డివైడర్ లోనే మొక్కలు కాకుండా అటు ఇటు నాటి, ఇంకుడు గుంటలు కూడా అక్కడే వాళ్ళు ఒక ప్రపోజల్ ఇస్తాయి, మీరు అన్నట్టుగా వాటర్ వేస్ట్ అయ్యి సముద్రంలో కలిసిపోకుండా, మనకి రోడ్లు కూడా త్వరగా డామేజ్ అవ్వకుండా కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అయితే జయ గారు, మరి ముఖ్యంగా ఈ వనమహోత్సవం జరుపుకుంటున్నాం కదా, ఇప్పుడు మొక్క నాటితే ఎంత ప్రయోజనం ఇప్పటి వరకు మరి మాట్లాడుకున్నాము, ఒకవేళ నాటకపోతే పర్యావరణం ఎటువంటి వినాశనానికి దారితీస్తుంది అని కూడా మనం ఈ రోజు చెప్పుకోవాలి.
0: యా తప్పకుండా అండి. సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మొక్కలు వల్ల ఉపయోగాలు చాలా వరకు కొంతమందికి తెలుసు, బట్ నాటకపోతే వచ్చే వినాశనం అనేది అది మనం వర్ణనాతీతము, అది చాలా చాలా కష్టం అనేది. కొంతవరకు ఇయర్ మనం ఆ సఫకేషన్ ని చూసాము, బట్ ఇది ఇంకా పెరిగేదే మనం కళ్ళు తెరవకపోతే. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే,

0: మొక్కలు అనేది లేకపోతే ముందు టెంపరేచర్ అనేది పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, తాగడానికి నీళ్లు ఉండవు, తర్వాత విపరీతమైన టెంపరేచర్స్ వలన తట్టుకోవడం కష్టం, మనం ఏ పని చేయలేము. రీసెంట్ గా ఒక స్టడీలో చెప్పారనమాట, ఈ హై టెంపరేచర్స్ సఫోకేషన్ వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయట. సో అవన్నీ కంట్రోల్ చేయాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే హెల్త్ బాగుంటుంది. సో మెడిసిన్స్ ఏవి పనికిరావు ఆ సంతోషం ముందు, ఆ ప్లెజెంట్నెస్ ముందర. అది ఇచ్చేది ఒక చెట్టు మాత్రమే, అది ఇంటి చుట్టూతా ఉండాలి. ఎక్కడైనా మనం వెళ్తే ఆ పచ్చదనమే ఇంపార్టెంట్. మన మొక్కలకొకళ్ళకి మ్యూచువల్ గా పెరిగితేనే, మొక్కలు మనము మ్యూచువల్ గా ఉంటేనే లైఫ్, లేకపోతే అది డిజాస్టర్ అని చెప్పొచ్చు. సో అందుకని ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషల్లీ మొన్న న్యూస్ లో చూసాను, తార్ రోడ్స్ పైన ఉండే తార్ రోడ్స్ బ్రేక్ అవుతున్నాయి టెంపరేచర్ వల్ల, అండ్ దాని మీద డివైడర్స్ మీద ఉండే స్తంభాలకి హీట్ తట్టుకోలేక స్తంభాలు వంగిపోతున్నాయి అనమాట. సో మనం అంతవరకు ఇంకా ఆ స్టేజ్ కి వెళ్ళలేదు. సో ఆ స్టేజ్ కి వెళ్ళక ముందరే ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ హైట్ కి తగ్గట్టు మనకి గ్రౌండ్ ఉందా బౌండరీస్ వేసుకోవాలి, చెట్లు హైట్స్ వేసే అవకాశం ఉందా క్యానోపీస్ వేసుకోవాలి, కార్నర్స్ అవకాశం ఉందా బుషెస్ వేసుకోవాలి, లేదు చిన్న స్మాల్ గ్రౌండ్ ఉందా చిన్న ప్లేస్ ఉందా గ్రాస్ వేసుకోవాలి. సో ఎలాగ వీలైతే అలాగా మనకి ఎన్నో రకాల హైట్ వేరియేషన్స్ లో మొక్కలు ఉన్నాయి, ఎన్నో రకాల ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి వల్ల ఆక్సిజన్ వస్తుంది, తర్వాత మెడిసిన్స్ ఇస్తాయి, అండ్ మట్టిని కాపాడుతుంది, సో హెల్త్ కి బెనిఫిట్ అవుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నది ఈ మొక్కలకి. మనం ఓన్లీ చేయగలిగింది ఒక్కటే, ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేయడం అంతే, ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడం, కట్ చేయకుండా. సో దట్ ఈస్ దోస్ ఆర్ ద మై వ్యూస్ టు ఆడియన్స్.
1: ట్రూ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం ఈ మొక్కలతో ముడిపడి ఉంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులను చూస్తూ ఉన్నాము. సో మన లైఫ్ స్టైల్లో మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఈ మొక్కల పెంపకం అనేది నేను అంటాను. చివరిగా ఈ కార్యక్రమం ముగించే ముందు మరి ఈ వన మహోత్సవ వీక్ లో మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: నేను ఇచ్చే సందేశం అంటే ప్రతి వాళ్ళు కూడా అవగాహనతో ఉందాము. ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, మొక్కలు లేకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి, సో ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా మన జీవితంలో భాగంగా మనకంటూ ఒక చెట్టు, ఈ రోజు ఒక చెట్టు వేస్తే అది రేపటి కోసము, అది నేచర్ ని రీస్టోర్ చేయడం కోసము అనే ఈ స్లోగాన్ ని రియలైజ్ చేయడానికి మనమంతా బాధ్యతగా ముందుకు వెళ్దాము. బర్త్డే కి గిఫ్ట్స్ ఇద్దాము, సో దాన్ని వాళ్ళు
1: పెంచుకునేలాగా
0: ముడిపడేలాగా చేసుకుందాం మనము. సో ఆటోమేటిక్ గా దాని మీద ఇష్టం పెరుగుతుంది, ఇష్టం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మనం వర్కౌట్ చేస్తాము. సో అలాగా మనము ముందుకు వెళ్దామని నేను కోరుకుంటున్నానండి.
1: చాలా సంతోషం జయ గారు, చక్కటి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయానికి మాకు వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ.
2: ఈనాటి వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ఆదాబ్, ఈ ఆకాశవాణి హై, ఖబరో కే సాథ్ మే అస్లమ్ బేగ్. وزیراعظم نریندر مودی نے امرناتھ یاترا کو ملک کی روحانی روایت اور ثقافتی اتحاد کو ایک لافانی باب قرار دیا ہے. انہوں نے عقیدت مندوں کو مبارکباد دی ہے. وزیر خزانہ نرملا سیتارمن نے فرانس کے تاجروں اور سرمایہ کاروں کو مدعو کیا ہے کہ وہ وکست بھارت 2047 کی جانب بھارت کے سفر میں شریک ہوں. انہوں نے بھارت فرانس دفاعی شراکت داری کو مستحکم بنانے کے لیے کہا. مغربی بنگال میں قانون ساز اسمبلی کے 9 منتخب ارکان کے لیے ایک 2 روزہ تعارفی پروگرام شروع کیا گیا ہے. بھارت نے آپریشن امستاد کے تحت زلزلے سے متاثرہ وینزویلا کے لیے انسانی ہمدردی کی بنیاد پر دی جانے والی امداد میں اضافہ کیا ہے. یہاں تقریباً 2600 افراد ہلاک ہو گئے اور ہزاروں اب بھی لاپتہ ہیں. بھارت کے محکمہ موسمیات نے گجرات، گوا، مدھیہ پردیش، اوڈیشا اور مدھیہ پردیش کے علاقوں میں کل تک کے لیے شدید اور بہت شدید بارش کے پیش نظر ریڈ الرٹ جاری کیا ہے. اور فیفا عالمی کپ میں ونکوور میں سوئٹزرلینڈ الجیریا کو 2-0 سے ہرا کر پری کوارٹر فائنل میں پہنچ گیا ہے. اب خبریں تفصیل سے. వజీరాజం

0: పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: వినండి కల్లం అంజిరెడ్డి విద్యాలయ మదీనాగూడ విద్యార్థులు సమర్పించు కదమ్మ కార్యక్రమం.
8: We are from Kallamanji Reddy Vidyalaya and we are here today to present our event, that is Parampara from Roots to Robots. We begin our journey today by grounding ourselves in the timeless wisdom that has guided humanity for ages. To invoke a sense of peace and clarity, let us start with the Bhagavad Gita Dhyana Shlokas and Arjuna Vishada Yoga. These verses aren't just chants, they are a meditation on the ultimate truth. So, I welcome Uma Venkata Shri Kartika and Shri Amrutavalli Balashri to recite Bhagavad Gita Dhyana Shlokas and Arjuna Vishada Yoga Shlokas.

సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమర్నాథ యాత్రను చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులకు రాసిన లేఖలో వార్షిక అమర్నాథ యాత్రను దేశ ఆధ్యాత్మిక సాంప్రదాయం సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత వృద్ధి తదుపరి దశను నడిపించడానికి సిద్దంగా ఉందని పారిస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, ఇంధన పరివర్తన ఈ మార్పులకు కారణాలని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలై నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన అప్పులను తక్కువ చేసి చూపిస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా సాగుతున్న ఈ అసత్యాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేదంటే వ్యవస్థలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు పీపీటీ ఆధారాలతో సమాధానమిచ్చారు. జూపల్లి సవాల్ను తిప్పికొడుతూ

వాట్సాప్లో పంపిన ఆధారాలు చూశాకైనా నిజాయితీ ఉంటే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే ఉపాధి హామీ పథకంపై కోర్టులో కేసులు వేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పని దినాలను 125 రోజులకు పెంచితే కేసు వేస్తారా అని సవాల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. ముంబైతో పాటు మహారాష్టలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఐఎండీ ముంబైకి రాబోయే 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర బృందాలను అప్రమత్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:52 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు పదే పదే తన వైఖరిని మారుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన పార్టీ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, జూపల్లి మొదట తెలంగాణ భవన్కు వచ్చేందుకు అంగీకరించి ఆ తర్వాత గన్పార్కుకు వెళ్లారని, అక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. విబిజీరామ్జీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీనిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళల ఆర్థిక సామాజిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి 10 ఏళ్ల పాలనలో 8,21,651 కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ క్యూఆర్ కోడ్కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే టెక్నికల్ సమస్య మొదలైంది. క్యూఆర్ కోడ్ ఇచ్చేందుకు ఓటీపీ రాకపోవడంతో క్యూఆర్ కోడ్ ఎంట్రీని ప్రభుత్వం నిలిపివేసింది. నల్గొండలో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని ఆయన అభివర్ణించారు. అప్పుల లెక్కలపై వాస్తవాలు తెలచడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాను రాతపూర్వకంగా లేఖ రాస్తున్నట్టు మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ లేఖను వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా సీల్డ్ కవర్లలో పంపినట్టు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతంగా చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూడడానికి రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లుల క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం.

ఇది గంగ ప్రార్థన. గంగ ప్రార్థన అంటే గంగ లేని చేతి గడి ఉండలేరు, నీరు లేని చేతి నిమిషం ఉండలేరా. గంగ కూరట్ల పోసేది గంగ, అండేది గంగ, ఆర పోసేది గంగ, పరగచండ పాపములు ఎడవాపే సత్త వీర గంగ భవాని. గంగలు లేని పనులు కయ అటువంటి గంగ తలవంటి ఏనాడు గడియదెల్లారబోదు. ఓ నాయనా, ఈ గంగ ప్రార్థన ఇలా ఉండంగా దీకొండ మనోజ్ కుమార్ బృందం చేత గుణచారి ఒగ్గు కథ మూడో భాగం ప్రారంభ

భద్రాద్రిపట్నం లోపల ఎప్పుడైతే ఒక్క కన్న తండ్రి కడ్డినం తలసిండో, పెద్దోడు పగడంపు రాజు, చిన్నోడు గులుసుమారాజు, అన్న మన మీద సిన్నమ్మలేని బాబు ఓడి కట్టిందా, ఏ తల్లి మనకు అన్నం పెడతదో ఏ తండ్రి మనల దగ్గర తీస్తారో అన్నా. మరి చనిపోయిన మన తల్లి గుణచారి దేవి, చిన్ననాడు మన ప్రాణం తీసిన ఈ బాధలు మనకుండబోవునే. ఆగు అడవిలో పిల్లగాన్లు, ఆగమ్మ పక్షులో ఒక్క చూడు, దేవగిరి పట్న విడనాడి అడవి అనవాసం పాట పట్టుకోని ఎట్లా వెళ్ళిపోతున్నారు.

0: మూడు కైలాసపతి ఎన్నుకున్న కైలాసపతి ఏనాడు అటువంటి మబ్బులేని వాన కొట్టిందాట. చంద్రక వస్త్రాలు నెత్తి మీద దేవునికి కొండంత గొప్పు కొప్పు లోపల కోమలాంగి గంగా భవాని నీళ్ళను కొప్పు ముడిసిన త్రిమన్నారామూర్తి ఎండుకొండ కైలాసం లోపల అగో దేవుడి కండ యోసండి ఏమనుకున్నాడు అయ్యయ్యో అటువంటి కొడుక పగడం రాజా కొడుక గొలుసు రాజా చిన్ననాడు తల్లి లేకపోతే చిన్న తల్లి లేపు అటువంటి చిన్న తల్లి అయ్యబట్టి మీకు వారమ్మ కష్టం వచ్చిన అడుగు లోపల మీ బాధలు ఎట్లా ఆదుకోవాలి అని ఆశపెట్ల తీరన్న భగవంతుడు రొంబొచ్చ మైల తీసాగో జడు ఎంత మైల తీసిండు ఉసిరిగా ఎంత ఉండలు వేసి రెండు గండ వేరుండ పక్షుల తయారు చేసిండు దేవుడే పిల్లగన్ను వండుకున్నారు అటువంటి మర్రి మీద ఆలు అన్నడే లోకాల శంకరుడు
1: రెండు ఒక్క దేవత పక్షులు ఎప్పుడైతే చెట్టు మీద అల్లయో భగవంతుడు చూసిండు ఎవనికి మాట చెప్తే బాగుంటదని అటువంటి చూసేవారి కల్లా సిన్నోడు ఒక్క రవ్వు రంకులోడు పెద్దోడు కొంచెం నోరెట్టోడు ఇప్పుడు చెప్పిన మాట అప్పటికి మర్చిపోతాడు. ఆ భగవంతుడు ఒక్క చెడ్డాన్ని సింపతెప్ప కొట్టిండు కొడుక గొలుసు రాజా మగ పక్షిని తిన్నోనికి ముక్కాన మూడు గడియల్లో లగ్గమవుతుంది ఆడపక్షిని తిన్నోనికి 12 ననవాస నవ్వుతాయి వరాలు ముక్షాలు కూలుతాయి అన్నాడు. ఒక్కటే తెప్పకు రెండు పక్షుల కొట్టాలి భగవంతుడు చెప్పవరి గల్లగాన్లు దిగ్గున లేసిన్లు అన్నా చెట్టు మీద రెండు పక్షులున్నాయి ఆకలి ఆకలని బాధపడవర్తి అన్నా ఆ పక్షులు కొట్టుకుని మనం మద మాంసం తినాలి అన్నగాడిని కొట్టువంటే అన్నగాడు ఏమన్నాడు తమ్ముడా ఒక్క పక్షిని కొడితే ఒక్క పక్షులు వేసిపోతుంది అన్నాడు. సరే పర్వాలేదని సిన్నోడు రవ్వు రంగులోడు కులుసు రాజు సిల్లరాయిరం.

పక్షి గానవాలు పెట్టిండు. మా అన్నగానికి ఆడపక్షినిస్తే మా అన్న అనవాసం వెళ్ళదీయడు. చిన్నోడు ఆడపక్షిని తిన్నాడు, పెద్దోడు మొగ పక్షిని తిన్నాడు. మరి అన్నదమ్ములు ఒక్క చూడు అడవి లోపల, తమ్ముడా మనం వెళ్ళిపోదాము తెల్లారిందని చెప్పి వెళ్ళిపోతుంటే మీద మిన్ను కురిసింది, కింద తరిని కాలింది, పిల్లగాళ్ళకు దిక్కు దీవులేరు అడవిలో వెళ్ళి పొంగ పెత్తోరికి ఎక్కలేని దూప ఉట్టే. తమ్ముడా గొలుసు రాజా, పక్షిని తిన్న నోటికి నాకు దూప అవుతుంది, తమ్ముడా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయి కొన్ని నీళ్ళు తెత్తే నా పానం తక్కుద్ది అని వార కల్లా తమ్ముడు అన్నగాన్ని చూసిండు. అన్నా నిన్నడిసి నేను కంటుండోని కాదు, నన్నడిసి నువ్వు కడి ఉండవని కాదు, నిన్నడిసి పెట్టి నేను అడవిలో పోతా గానీ అన్నా నాకు నీళ్ళు ఎడ దొరుకుతాయని

ఏమట తమ్ముడు ఏనాడు కాట కలిసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక గడియ గడిసి రెండు గడియలు కలిసి మూడు గడియలు అయిపోతా ఉన్నది. మర్రి మీద ఉన్న అన్నగాడు కళ్ళ వేసిండు, ఒరే తమ్ముడా గులసరాజ నీళ్లు దొరకలేదా, నీళ్లు పట్టుకొని నేనున్న తలవులకు రాపోతు ఇక్కడ నేనుంటే నా ప్రాణం పోతుంది. అయినా తమ్ముడు వేరే తోండి వెళ్ళిపోతున్నాను చెట్టు దిగి.

కింద వండుకున్నాడో. శిలకమోని పట్నం లోపల శిలకమోని మహారాజు భార్య మోహనకర్త గర్భాన ఉంటుంది శిలకావతి దేవి. రాజుకు లేక లేక ఉట్టింది లోకాల సుకుమారి ఒక్కతే బిడ్డ. ఏడుగురు దాసులు తీసుకుని అటువంటి వన విహారం అంటే పూలమల్ల తోటల్లా కచ్చింది. ఆ పిల్లగాన్ని చూసింది, అబ్బా ఇంత శృంగారం ఉన్నాడే, ఈ పిల్లగాని నామధేయం ఏమిటో, ఇతని రాజ్యం ఎక్కన్నో అడిగి తెలుసుకుందాం అనుకున్నా. అడిగిన

అప్పుడు ఆ పిల్లగాడేమన్నాడు, అమ్మా మాది ఒక్క జూడు అటువంటి దేవాగిరి పట్నం, మా తల్లి చిన్ననాడు కాలం అయింది, మా తమ్ముడు ఒక అడవిలో దూరమైపోయాడు, చిన్నమ్మ ఎవటి లేని బాధలు వచ్చినాయి.

అయితే నన్ను పెళ్లి చేసుకుంటే మా రాజ్యం వెళ్తాను, మా ఇంటి కాడు ఉంటాడు, దిక్కున్నోళ్ళు దేవుళ్ళు నన్ను అక్కడికి రమ్మంటే నేను వెళ్ళిపోతాను, నేను తల్లిదండ్రులకు ఒక్క బిడ్డను అనుకున్నది. శిల్కామౌని పట్నం లోపల నాకు కన్న తండ్రితోని చెప్పి ఆ పగడంపు రాజుకున్ను ఆ శిల్క వాతమ్మకు కళ్యాణం చేసిండ్రు. అప్పుడే ఒక శిల్కమౌని పట్నం పేరు బంధు పెట్టి కొత్త రాజని రాజుకు పేరు పెట్టి కొత్తగా రాజ్యం వెళ్ళిపిస్తున్నారు. వీళ్ళ కత్తిట్లుండని అడవిలో వేన పిల్లగాడు అన్నగాడు ఉన్న షెట్టు కాడికి వచ్చిండు. అన్నా నువ్వు లేకపోతే అన్నా నీ ప్రాణం ఏందో, ఏదన్నా మృగం తిన్నదో నిన్న తిన్న అటువంటి మృగం నన్ను తిన్న బాగుండునని ఆ పిల్లగాడు అడవిల కలగల కన్నీరు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే షెట్టు కింద తాగు తినుకుంటే సిల్వ కింద నీళ్లు తాక్కుంటా అడవిలో ఒక్క చూడు భోగమా కలవాతి ఒంటిన ఒంటి స్తంభం మేడ కట్టుకుంది కలవాతి మేడ కిందికి వచ్చిండు. మరి కలవాతి చూసింది ఏనాడు ఒక్క చూడు పాపం, అయ్యో ఎవడో అచ్చగాడో భిక్షగాడో అని దగ్గర తీసుకుని అన్నం పెట్టి పేరారుగా వడగల్లా ఆ పిల్లగాడు ఏమన్నాడు, అమ్మా మేము రాజ్యానికి

పాలల్లో ఒక్క యుడు రాగి పైసలు కడిగింది. తమ్ముడా తాగమన్నప్పుడు ఆ పిల్లగాడు ఎప్పుడు తాగిండో, కడుపులో ఒకారం పుట్టింది, ఒక్క ఒక్క వంట గక్కె వరకల్లా పక్షి బొక్కలు బయటపడ్డాయి. ఆనాడు ఒక్క కలవాతి చూసింది, ఈ పక్షి బొక్కల వల్లనే కావచ్చని తిన్నది, కానీ భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ఒక్క పిల్లగానికే ఒక్కనికే సంతం అయిపోయింది. ఇక పిల్లగాన్ని నవ్వుతే వరాలు రాలతలు, వెళ్ళిపోరాని ఎప్పుడు ఎల్లగొట్టాను అక్క, ఎంత మోసం ఎత్తివే తమ్ముడు అంటే నాకెంతో దీవనిపించింది అక్క, ఇళ్ళన్నా నిల్లగొడుతున్న కలకల కలకల కన్నీరు తీసుకుంటే పిల్లగాడు అడుగులో ఏరవచ్చే వరకు ఎండగొట్టి ఎండకు పిల్లగాడు పానం తిరిగింది. ఒక షెట్ కింద పడిపోయాడు. అడవిలో శేబంతిపురి పట్నం, శేబంతిపురి పట్నం వెళ్ళేటోడు శేబంతి మహారాజు, అతని భార్య శేవలంబి, వాళ్ళ గర్భాన ఉట్టింది వజ్రమాణిక కాలదేవి. ఆమె ఒక స్వయంవరం కట్టింది, నయనానికి కిరీటం మోయ జాలపోతే ఒక గజము అంటే ఏనుగను శృంగారిచ్చి, ఏనుగ తొండానికి ఒక దండిచ్చి, ఎవరి మెడ లోపల దండేస్తుందా పిల్లగాన్ని నేను లగ్గం వేసుకుంటా అని చెప్పి పిల్ల ఒక పందెం కట్టింది. రాజు అదే ప్రకారం చేసిండు, ఏనుగ ఎవరి మెడలో దండేయలేదు. అక్కడికి వెళ్ళి ఒక్క చూడు ఏనుగ అడవిలోకి వచ్చింది, పిల్లగాని మెడలో దండేసింది. అప్పుడే మెచ్చుకొని వజ్రమాణిక కాలదేవుని పిల్లగానికి లగ్గమాయే, మరి లగ్గమైనాక రాజ్యం వేలు అంటే పిల్లగాడు ఏమనుకున్నా, ఆడికి ఆరేళ్ళు అనవాసం వెళ్ళింది, ఇంకా ఆరేళ్ళు ఉన్నాయి. అక్కడ మునుల గుట్ట మీద అర్థనాదాలు, ఎప్పుడైతే కిందర మోతలు ఎన్నబడ్డే మునుల దగ్గరికి వచ్చిండు. మునులు ఏమన్నారు, కొడుకా మీ అన్నగారిని కలవతో నీ బాంధవులు కనబడుతూ మేము ఒక్క చూడు మా యొక్క మంచం ఎత్తు నన్ను మంచం ఇచ్చిన నాలుగు కొల్లు నాలుగు దెబ్బలు కొట్టి లేవే మంచం అంటే అమరం లేదు ఎక్కడ అంటే అక్కడ వెళ్తుందన్న పిల్లగానికి కలవాతి ఆదికచ్చి అన్నగాడు ఆదికి రాలేదు. కలవాతి మేడకచ్చే వరకల్లా కలవాతి కండ్లు మండిపోరు. పిల్లగాన్ని మోసం చేయనని ఏనాడు తమ్ముడా, మనం మా అక్క తోడ పుట్టింది ఉన్నది సప్త ఏడు సంవత్సరాలు దాటాలి, తమ్ముడు ఈ మంచమే తీసుకుపోతున్న మంతలా కూకుండా పెట్టుకున్నాడు వీకు తోలకచ్చే. ఆ సముద్రాలు ఒడ్డుకు దించినాక పిల్లగాన్ని మోసం చేయనని తమ్ముడా నేను వంట ఎత్తనన్నది కట్టెల కొమ్మన్నది. పిల్లగాడు అటు వెనక నాలుగు కొల్లున్న నాలుగు దెబ్బలు కొట్టింది మంచాల కూర్చుంటే కలవాతి అంబరం లేచి కలవాతి మేడకోతున్నది నా తల్లులారా.

ఉండని. అద్రమాణికాల దేవి ఏమి చేసింది, నా భర్త నా దగ్గరికి రావన్నాను, ఒక్క యుడు పెళ్లి కట్టుకున్న శిరజాగడి జెండెత్తింది. అది గరత్మాను చూసింది, ఒక్క యుడు నేను ఎత్తినే వస్తువుని ఎగురు అన్నుకొని వెళ్ళిపోయి కలవాతి మీద మెడవి వదిలిపెట్టే. కలవాతి తీసుకొచ్చి రాజుకి ఇస్తే రాజు నాకు రత్నాలు ముత్యాలు వరాలు ఇత్తడు, మోసాన్ని వరాలు ఇత్తడని ఎప్పుడైతే పగడంపు రాజుకి అప్ప చెప్పిందో, పగడంపు రాజు శిరజాగిడిని చూసి ఇంత అందమైన ఒక శిరజాగిడి కట్టుకున్న ఒక దేవత కన్య దేవకన్య ఏవలో చూడాలనుకున్నాడు. ఆ దేవకన్యను తీసుకురమ్మన్నాడు. తీసుకురాన్నప్పుడు మంచం ఇల్లెమ్మంటే లేచింది, ఎక్కడ అలవంటే ఒక శిరజాగిడి కట్టుకున్న పిల్ల దగ్గర అలవన్నప్పుడు మేడ మీద మంచం వేసుకుని పండుకున్న మేడ మంచం మీద మంచం మంచం ఎప్పుడు ఆలిందో. అద్రవతిని తీసుకుని మన తలేసుకుని తీసుకొచ్చి ఒక పగడంపు రాజుకి అప్ప చెప్పింది, అయ్యా నాకే ఉన్న వరాలు ముక్షలు ఇవంటి ఇట్లా మోసం ఎంతమందిని చేస్తానో దెబ్బలు కొట్టి కలవాతి నిల్లగొట్టిండు. ఆ పగడంపు రాజేమన్నాడు, అమ్మా నువ్వు నరమాను రాలువో, నువ్వు దేవకన్యవో, నీ అందం ఇలా ఉన్నది, నీ బాధ ఏంది చెప్పు అన్నప్పుడు అలనాడు ఒక్క చూడు అద్రవతి ఏమన్నది, నా భర్త కులసు రాజుకి ప్రకారంగా వెళ్ళిపోయాడు అన్నప్పుడు, అమ్మా నీకు భర్త అయితే నాకు తమ్ముడే కాదా అని చెప్పి ఆ పిల్లగాని గురించి కేదారి గౌరమ్మ

కలుసుకొని బాధపడ్డప్పుడు ఆశీర్వాదం చేసిన అయ్యా నా భర్తనే అని ఎప్పుడైతే ఒప్పుకున్నప్పుడు కూడా కుటుంబం కలుసుకున్నారు. అలనాడు ఒక్క చూడు అన్న ముఖం తమ్ముడు తమ్ముని ముఖం అన్నగాడు ఆవులకు లాగలు లాగలకు ఆవులు కలిసినట్టు కలవంగా పుట్టలు పుట్టింది పుట్టాడు.

మోడి కట్టింది. ఆడికెళ్లి పిల్లగాళ్ళు ఒక్క చూడవుతుంటే మరి భార్యలు ఎంబడి పెట్టుకుని ఎప్పుడైతే తులసిగిరి పట్నం వచ్చిరి. చిన్నమ్మా ఇది ధర్మం కాదని బుద్ధి చెప్పింది. కన్న తండ్రికి ఒక్క చూడు కలిసేవరకల్ల కొడుక మీరు సత్యవంతులు వచ్చిందని ఎప్పుడు కన్న తండ్రి వేడుకొని లోగిలు నింపుకున్నాడు. మరి కూడ కుటుంబం కలుసుకుని రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు అయ్యలారా చనిపోయిన తల్లికి స్వర్గలోకం దొరుకుతున్నది. ఈ కథ ఇంతటితోనే సంపూర్ణం. గుణాచారి తులసింగ మహారాజు గులసరాజు పగడంపు రాజు కథ.

0: మనోజ్ కుమార్ బృందం ఆలపించిన జానపద సంగీత కార్యక్రమంలో. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన రామదాసు కీర్తన సంగీతం ఎంఎం కీరవాణి.
1: రామా శ్రీరామా కోదండరామా.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: తర్వాత భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట చిత్రం బొమ్మరిల్లు

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 6వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాం కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలు ఇస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్కు జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందండి. ప్రకటన విన్నారు. చిత్రగీతాలలో తర్వాత 6 చిత్రం కోసం సుమంగళి టిప్పు పాడిన పాట

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నానురా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్.

0: వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు 6:50 చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం కుందేళ్ల పెంపకం గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్, ఇందులో పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భారతీయ వాంగ్మయ వనానాం ప్రాధాన్యత గురించి డాక్టర్ మేధూరి సూర్యనారాయణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన స్ఫూర్తి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళా శాసనం వినవచ్చు. పొలం పనులు రేపు ఉదయం 6:35 మొక్కజొన్న మరియు నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ గురించి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందం వారిచ్చే నాదస్వరం ప్రసారమవుతుంది. 9:03 10:03 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:03 ఈ వారం అతిథి ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం. వన్ సంరక్షణ హమార దయిత్వ, ఈ అంశం గురించి అభిషేక్ అగర్వాల్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేయవారు సుర్భి జైన్ గారు. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథానిక. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రాయదుర్గులోని ఒయాసిస్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 5:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బత్తిని కోమల బృందం ఆలపించిన జానపద గీతాలు వినవచ్చు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లు వాకిలి రేపు రాత్రి 7:15, ఇందులో పాడి పశువుల పోషణలో మెలకువలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం గొర్రెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ స్కాలర్, ఆథర్, కాలమిస్ట్ శ్రీ వందన వాసుదేవన్ గారితో నీహార కానేటి గారు జరిపిన ఆంగ్ల సంభాషణ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి సమయం 5:50. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ అయాజ్ అహ్మద్ సే ఉర్దూ మే ఇలాఖాయి ఖబరే సునియే. సబ్సే పెహలే సుర్ఖియాం. భట్టి విక్రమార్కా నే ఖర్జం సే ముతాలిక్ బీఆర్ఎస్ కే దావో కో ముస్తరద్ కర్ దియా. కహా బీఆర్ఎస్ దౌరే హుకుమత్ మే రియాసత్ పర్ 8.2 లాఖ్ కరోడ్ కా ఖర్చ్ థా. మర్కజీ వజీర్ మమ్లికత్ బరాయ్ దాఖిలా బండి సంజయ్ కుమార్ నే కహా కే ఖవాతీన్ కో బాఇఖ్తియార్ బనానా మోదీ హుకుమత్ కా బునియాదీ మక్సద్ హై. హరీష్ రావు నే ఖర్జ్ మామలే మే ఏక్ ఖులా ఖత్ జారీ కర్తే హువే కాంగ్రెస్ హుకుమత్ పర్ అవామ్ కో గుమ్రాహ్ కర్నే కా ఇల్జామ్ ఆయద్ కియా. తెలంగాణ యాక్టివిస్ట్ వెల్ఫేర్ కమిటీ 6 జులై సే వసీ ముషావరతీ అమల్ కా ఆగాజ్ కరేగీ. బీజేపీ తెలంగాణ కే సదర్ ఎన్ రామచందర్ రావు నే ఎమర్జెన్సీ కో హిందుస్తానీ జమ్హూరియత్ కా ఏక్ సియాహ్ బాబ్ ఖరార్ దియా. అబ్ ఖబరో కీ తఫ్సీల్. తెలంగాణ కే నాయబ్ వజీర్ ఆలా భట్టి విక్రమార్కా నే రియాసత్ కీ మాలీ హాలత్ ఔర్ సింగరేణి కాలరీస్ సే ముతాలిక్ అపోజిషన్ కే ఇల్జామాత్ కీ సఖ్తీ సే తర్దీద్ కీ హై. సర్కారీ ఆదాద్ ఓ శుమార్ జారీ కర్తే హువే ఉన్హోనే కహా కే సాబిక్ బీఆర్ఎస్ హుకుమత్ నే ఆలా సూదీ ఖర్జం కే జరియే 8,21,651 కరోడ్ రూపే కా ఖర్చ్ ఛోడా థా. ఉన్హోనే కహా కే మౌజూదా కాంగ్రెస్ హుకుమత్ నే కామయాబీ కే సాథ్ ఇన్ ఖర్జం కీ తన్జీమ్ నౌ కర్తే హువే రియాసత్ పర్ ఆయద్ 22,142 కరోడ్ రూపే ఖర్చ్ కీ బచత్ కీ, జబ్కి వసూలీ తౌర్ పర్ ఔర్ సూద్ మిలాకర్ 2,08,681 కరోడ్ రూపే కో బాఖైదా నిజామ్ కే తహత్ లాయా. కోయలే కే గాయబ్ హోనే సే ముతాలిక్ దావో కో ముస్తరద్ కర్తే హువే నాయబ్ వజీర్ ఆలా నే ఇసే బేబునియాద్ ప్రొపగెండా ఖరార్ దియా. ఉన్హోనే ఏలాన్ కియా కే అవామ్ కే సామ్నే హఖాయిక్ సామ్నే లానే కే లియే సింగారేణీ మామలే కీ జామే జాంచ్ కీ జాయేగీ. మర్కజీ వజీర్ మమ్లికత్ బరాయ్ దాఖిలా బండి సంజయ్ కుమార్ నే కహా హై కే ఖవాతీన్ కో బాఇఖ్తియార్ బనానా మోదీ హుకుమత్ కా బునియాదీ మక్సద్ హై. కరీంనగర్ మే తర్బియత్ యాఫ్తా ఖవాతీన్ మే CSR ఫండ్ కే తహత్ ఖరీదీ గయి సిలాయి మషీనే తక్సీమ్ కర్నే కీ తక్రీబ్ సే ఖితాబ్ కర్తే హువే ఉన్హోనే కహా కే ప్రధానమంత్రీ ముద్రా యోజనా కే తహత్ తక్రీబన్ 70% ఖర్చ్ ఖవాతీన్ కో ఫరహమ్ కియే గయే హై, జబ్కి గుజిష్తా 5 బర్సో మే మిషన్ శక్తి కే లియే 21,000 కరోడ్ రూపే ముఖ్తస్ కియే గయే. ఉన్హోనే నారీ శక్తి వందన అధినియమ్ కా జికర్ కర్తే హువే కహా కే హుకుమత్ ఖానూన్ సాజ్ ఇదారో మే ఖవాతీన్ కో 33% రిజర్వేషన్ జల్ద్ నాఫిజ్ కర్నే కే అప్నే అజ్మ్ పర్ ఖాయిమ్ హై. మర్కజీ వజీర్ బండి సంజయ్ కుమార్ నే తెలంగాణ హుకుమత్ పర్ వీబీ రామ్జీ స్కీమ్ కీ అదాలత్ మే ముఖాలిఫత్ కర్నే పర్ తన్ఖీద్ కీ. ఉన్హోనే కహా కే రియాసతీ హుకుమత్ కో ఖదిషా హై కే ఇస్ స్కీమ్ కా సహరా మర్కజీ హుకుమత్ కే సర్ జాయేగా. ఉన్హోనే రియాసత్ కీ జానిబ్ సే స్కూలో మే నాష్తే కీ ఫరాహమీ కే మన్సూబే కా ఖైర్ మక్దమ్ కియా, తాహమ్ తక్రీబన్ 10,000 స్కూల్ బంద్ కర్నే కీ తజ్వీజ్ కీ సఖ్త్ ముఖాలిఫత్ కీ. ఉన్హోనే కాంగ్రెస్ ఔర్ బీఆర్ఎస్ కే దర్మియాన్ సియాసీ ముఫాహమత్ కా ఇల్జామ్ భీ ఆయద్ కియా ఔర్ కహా కే బీజేపీ కీ బఢ్తీ హువీ మక్బూలియత్ కో రోక్నే కే లియే దోనో జమాతే ఏక్ సాథ్ కామ్ కర్ రహీ హై. ఉన్హోనే ఫోన్ ట్యాపింగ్ మామలే మే గిరఫ్తారియో ఔర్ సింగరేణి కోయలా మామలాత్ కీ తహకీకాత్ మే తాఖీర్ పర్ భీ సవాల్ ఉఠాయే. కరీంనగర్ మే తరక్యాతీ కామో కా జికర్ కర్తే హువే ఉన్హోనే యకీన్ దిలాయా కే శహరీ తరక్యాతీ మన్సూబో బషమూల్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కే తహత్ బడే పైమానే పర్ తరక్యాతీ ఇక్దామాత్ కియే జాయేంగే. సాబిక్ వజీర్ ఔర్ బీఆర్ఎస్ కే సీనియర్ లీడర్ హరీష్ రావు నే రియాసతీ ఖర్జోం కే మామలే పర్ వజీర్ జూపల్లీ కృష్ణారావు కే నామ్ ఏక్ ఖులా ఖత్ జారీ కర్తే హువే కాంగ్రెస్ హుకుమత్ పర్ అవామ్ కో గుమ్రాహ్ కర్నే కా ఇల్జామ్ ఆయద్ కియా. హరీష్ రావు నే కహా కే సాబిక్ బీఆర్ఎస్ హుకుమత్ కే దౌరాన్ హాసిల్ కియే ఖర్జోం కీ మజ్ముఈ మాలియత్ 4,17,000 కరోడ్ రూపే థీ ఔర్ యహీ ఆదాద్ ఓ శుమార్ ఉన్హోనే అసెంబ్లీ మే భీ పేష్ కియే థే. ఉన్హోనే కహా కే అగర్చే జూపల్లీ కృష్ణా రావు నే దావా కియా కే దిసంబర్ 2023 ఔర్ జూన్ 2026 తక్ కాంగ్రెస్ హుకుమత్ కే ఖర్జే 1,77,058 కరోడ్ రూపే హే, తాహమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కే ఆదాద్ ఓ శుమార్ కే ముతాబిక్ యే రకమ్ 1,86,067 కరోడ్ రూపే హే. హరీష్ రావు నే మతాలిఖా వీడియోస్ ఔర్ RBI కీ దస్తావేజాత్ వాట్సాప్ కే జరియే వజీర్ కో భేజతే హువే మతాలిబా కియా కే వో అవామ్ కో గుమ్రాహ్ కన్నా

0: at Los Angeles Stadium in US. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ద్వారా మొత్తం 8,21,651 కోట్ల అప్పులను మిగిల్చిందని పేర్కొంటూ అధికారిక రికార్డులను సమర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వడ్డీ కింద 2,08,681 కోట్ల రూపాయలను క్రమబద్దంగా చెల్లిస్తూ రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలను ఆదా చేసిందని స్పష్టం చేశారు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేకుండా సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. వాస్తవాలను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచేందుకు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని భట్టి విక్రమార్క తెలియజేశారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మహిళా శిశు వికాస కేంద్రంలో జ్యూట్ బ్యాగ్ తయారీ, కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అతి త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపచేసి 133% మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. నల్గొండలో జరిగిన నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవస్థలను, మీడియాను, ప్రతిపక్ష నాయకులను అణిచివేశారని అన్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళాకారుల అణచివేతతో కూడిన ఆ 19 నెలల కాలం నాటి ఘోరాలను భావితరాలకు తప్పక తెలియచేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో బీజేపీకి ఉన్న నిబద్దతను తెలియజేస్తూ ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఒక బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితిని తెలియజేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అప్పులు మొత్తం 4.17 లక్షల కోట్ల రూపాయలని, అసెంబ్లీలో తాను కూడా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉన్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కాంగ్రెస్ చేసిన అప్పులు 177,58 కోట్ల రూపాయలని జూపల్లి లేఖలో పేర్కొనగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం అసలు సంఖ్య 1,86,067 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్బీఐ పత్రాలను హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం GO No. 679 కింద ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రారంభ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి జేఏసీ నాయకులను ఆహ్వానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన

వీరు తమ విధానపరమైన సిఫార్సులతో కమిటీతో పంచుకోనున్నారు. రాష్ట సచివాలయంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 6092 కిలోమీటర్ల మేర సాగే హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త హైకోర్టు కాంప్లెక్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూసేందుకు రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లులు క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమృత్ 2.0 కింద 137.70 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులు, పీఎంజీఎస్వై పథకం కింద 59.35 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బొమ్మనపల్లి ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వీబీ జీరాంజీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల అల్పాహార పథకాన్ని స్వాగతిస్తూనే దాదాపు 10,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్, సింగరేణి బొగ్గు విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్లను, మిల్క్ పాయింట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి యూనిట్లు మహిళలకు స్వయం ఉపాధితో పాటు సాధికారతను కల్పిస్తాయని, జిల్లాలో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని కోరారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని నిజామాబాద్ ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ది పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లురెడ్డి ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ఓటర్ల గణన ప్రక్రియను సమీక్షించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓ యాప్ను ఉపయోగించి ఒకే పేరుతో 2 సార్లు ఉన్న ఓట్లు, మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓటర్లను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి

0: భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞా దృఢీకృతా. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా పవిత్రామరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృతా. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్తమంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్యా 2000 జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశస్య చ కతిపయ క్షేత్రేషు అతివృష్టేః సంచేతనా ప్రఖ్యాపితా. అపిచ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ క్రీడా మాలికాయాం కెనడా దేశస్య వెంకూవర్ నగరే స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. అద్య సాయం నవదిల్ల్యాం ఆయోజితం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భారతేన పునః సబలం ప్రతిపాదితం యత్ పాకిస్తాన ప్రశాసన పక్షతః ఆతంకవాదస్య నిరంతర పోషకత్వాత్ జల సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ వర్తతే. విదేశమంత్రాలయస్య ప్రముఖాధికారిక ప్రవక్తా రణధీర జయస్వాలః ప్రావోచత్ యత్ సింధు జలసంధేః విషయ భారతస్య నీతిః సర్వథా స్పష్టా అస్తి. తేన గదితం యత్ పాకిస్తానేన ప్రథమతః ఆతంకవాదం ప్రతి స్వకీయం సమర్థనం సర్వథా పరిత్యక్తవ్యం. తీస్తా నదీ సమగ్ర ప్రబంధన పునరుద్ధార పరియోజనాయాః విషయె శ్రీజయసవాలేన స్పష్టీకృతం యత్ బాంగ్లాదేశే వికాస పరియోజనాభ్యః దీయమానా భారతస్య సహాయతా కంచన పారస్పరిక సమ్మతి ప్రాప్తం మార్గచిత్రమాధృత్య వర్తతే. యస్య నియతకాలే సమీక్షా విధీయతే తేన ప్రోదీరితం యత్ తీస్తా నదీ పరియోజనాయాం భారతస్య చింతనం పూర్వమేవ బాంగ్లాదేశం ప్రతి జ్ఞాపితం. సహైవ భారతం తీస్తా విషయ స్వకీయ చింతనే సర్వాన్ సంబద్ధ ఘటనాక్రమాన్ సంయోజయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతివర్షం ప్రవర్తమానాం పవిత్ర అమరనాథ యాత్రాం రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయం వ్యపాదిషత్. తేన ప్రోదీరితం యద్ భగవతః బాబా బర్ఫాని ఇత్యస్య దివ్యమిదం దర్శనం కోటిశః శ్రద్ధాలూనాం జీవనే ఏకః అవిస్మరణీయః అత్యంతం మంగళమయశ్చానుభవో వర్తతే. అనేన సహైవ సహ జమ్మూకాశ్మీరక్షేత్రే వార్షిక యాత్రాం కుర్వద్భ్యః తీర్థయాత్రిభ్యః హార్దిక్యః శుభాశంసాః ప్రాకటయత్. శ్రద్ధాలూన్ ప్రతి ప్రేషితే పత్రే ప్రధానమంత్రిణా అస్యాం పావనయాత్రాయాం పంచసంకల్పానాం పరిపాలనార్థం అభ్యర్థనా విహితా. ఏతే సంకల్పాః సంతి శుచితాయాః సర్వథా సంరక్షణం సురక్షానియమానాం నిష్ఠాపూర్వకం అనుపాలనం స్థానీయ స్వదేశీయోత్పాదనానాం సంవర్ధనం రక్షాబంధన పర్వణి భగిన్యై భ్రాత్రేవా పాదపస్య ఉపహార ప్రదానం తథా వికసిత భారతస్య

0: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వినే ముందు.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపం నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుచు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పేరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూ చిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీ

0: మీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండా మితాలిన 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పిఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశమున్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30-40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300-450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20%

0: పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్నాలు.
1: శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు మిరప నారుమడులలో మరియు నారు నాటిన తొలి దశలో మిరప సాగులో తీసుకోవాల్సిన మెలకువలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలు, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ వరాల కృష్ణవేణి మేడం, వ్యాధి నిర్ధారణ శాస్త్రం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్, రైతు జంట కిరణ్గా మహేష్, విమలగా పుష్ప, మరొక రైతు కమలగా అమూల్యలు పాల్గొంటున్నారు.
2: ఏందో దినా దిగులుగా కూర్చున్నావు?
1: ఏం లేదు వదినా, నేనుడు మా పొలంలో మిరప పంట సాగు చేశాం కదా.
2: ఆ అవును, అయితే
1: మిరప పంట సరిగ్గా పండక ఆశించిన దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడి కూడా రాదాయే. మళ్ళీ ఈసారి కూడా మీ అన్న మిరప పంటే వేస్తానంటున్నాడు. ఆ పంట ఎన్ని పురుగు మందులు కొట్టినా మంచిగా మిరపకాయ రాక రాబడి లేక అప్పులే మిగిలిపోయాయి.
3: ఆ కమల, మీ వదిన ఊరికనే పరిశాన్ అవుతాది. ఎప్పుడు లాభాలే వస్తాయే ఏంది, వ్యవసాయంలో అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తాయి కదా.
1: ఆ వస్తాయి, మంచిగా పంట సాగు చేస్తే ఎందుకు వస్తాయి నష్టాలు. ఎవరైనా శాస్త్రవేత్తతో మాట్లాడి వారి సలహాలు సూచనలు పాటిస్తే ఎందుకు వస్తాయి నష్టాలు, మనకెందుకు ఈ కష్టాలు.
2: అవునదిన, చెప్పడం మర్చిపోయినా, ఉద్యాన పంటల్లో ఏవైనా సలహాలు కావాలంటే శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వివరంగా అన్ని సాగు పద్ధతులు చెప్తారంది.
3: అవునా చెల్లమ్మ, ఆ శాస్త్రవేత్తలను మన పొలానికి రమ్మనరాదు. వాళ్ళిచ్చే సలహాలు పాటిస్తే మిరప పంట బాగా పండి అధిక దిగుబడులు రావచ్చేమో.
1: గా పనిచేసి పుణ్యం కట్టుకోదినా.
2: అయ్యో దాందేముందన్నా, తప్పకుండా ఆ శాస్త్రవేత్తని మన పొలానికి పిలుద్దాం. నేను ఇప్పుడే శ్రీనిధితో మాట్లాడతాను.
3: మాట్లాడమ్మా, ఆ శాస్త్రవేత్తని రమ్మను.
4: నమస్కారం అండి కిరణ్ గారు, నేను డాక్టర్ వరాల కృష్ణవేణి, పంటల వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్త, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన విశ్వవిద్యాలయం.
3: ఆ మేడం నమస్కారం, మా శ్రీనిధి పంపించారా?
4: ఆ అవునండి, మీరేమో మిరప పంట వేస్తున్నారట కదా, ఆ సాగు వివరాలన్నీ చెప్పడానికి వచ్చాను.
1: నమస్కారం మేడం, చాలా సంతోషం ఇక్కడికి మీరు వచ్చినందుకు.
4: అదేం లేదు విమల గారు, మీకు మిరప సాగులో ఎలాంటి సందేహాలున్నా నన్ను అడగండి, ఈ తోట ముచ్చటలో అన్ని వివరాలను చెప్తాను.
1: తప్పకుండా మేడం.
3: సరే మేడం. మేడం, మిరప సాగుకు అనుకూలమైన నేలలు మరియు వాతావరణ పరిస్థితులు ఏమిటి మేడం?
4: ముందుగా మనకి మిరప సాగుకి అనుకూలమైన నేలలు చూసినట్లయితే వర్షాధార పంట కోసం మనకి నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయండి. అదే మనకి నీటి ఆధారపు పంట అయితే మాత్రం మనకి నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, ఎర్ర చెలక నేలలు, ఒండ్రు నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు మీరు నేల ఉదజని సూచిక కూడా 6 నుండి 7 ఉండేలా చూసుకోవాలి. వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, తేమను చూసినట్లయితే మధ్యస్థ తేమ అనేది అనుకూలంగా ఉంటుందండి. దీన్ని బట్టి మనము వానాకాలం పంట కోసం మనం

0: జూన్ జూలై మధ్యలో నారు పోసుకొని ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో నారు నాటుకుంటే చాలా మంచిగా పంట వస్తుందండి.
1: మిరప సాగుకు వేసవి దుక్కులు ఎలా వేసుకోవాలి మేడం? నేల తయారీని ఎలా చేసుకోవాలి?
0: వేసవి దుక్కులు చూసుకున్నట్లయితే ముందుగా మనము వేసవిలో అంటే ఏప్రిల్ మే మాసాల్లో మనము 3-4 సార్లు లోదుక్కులు వేసుకోవాలండి. దీంతోపాటు మనకి భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి మిరప పంట వేసే ముందు అంటే జూన్ జూలై మాసాల్లోనే మనము పచ్చి రొట్టె ఎరువులైనటువంటి మినుము, అలసంద, జనుము ఇలాంటి పంటలను వేసుకొని అవి పూత వచ్చే ముందు రోటావేటర్ సహాయంతో కలియదున్నాలి. దీనివల్ల మనకి పంటలలో సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి భూమిలో పోషకాల శాతం కూడా ఎక్కువగా అవుతుందండి. దీని తర్వాత మనము ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 కిలోల వేపపిండిని కూడా వేసుకోవాలండి. దీంతోపాటు మనకి నేల నుంచి సంక్రమించే తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి శిలీంద్ర పొడిని 90 కిలోల పశువుల ఎరువుతో మరియు 10 కిలోల వేప పిండితో కలిపి ఈ మిశ్రమాన్ని 20-30 రోజులు నీడలో తేమ ఉంచి 20-30 రోజుల తర్వాత ఆ శిలీంద్ర పొడిని మనము పంటలో చల్లుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి నేల నుంచి సంక్రమించే తెగుళ్లను మనము అరికట్టవచ్చు. సో ఈ విధంగా మీరు నేలను తయారు చేసుకోవడం వల్ల మంచి పంటను ఆర్జించవచ్చు.
2: మిరప సాగుకు అనువైన రకాల ఎంపిక మరియు విత్తన మోతాదు గురించి వివరించండి మేడం.
0: ఖచ్చితంగా అండి, మిరప సాగులో మీరు రకాల గురించి మాట్లాడినైతే ఖచ్చితంగా మీరు మిరప సాగులో అధిక దిగుబడి సాధించడానికి మంచి రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమండి. ముందుగా మన తెలంగాణ రీజియన్లో ఎర్ర మిరప సాగుకి హైబ్రిడ్ రకాలైనటువంటి అర్క తేజస్వి, అర్క తన్వి, సోనల్, జ్వాల అనే హైబ్రిడ్స్ అనేవి అధిక దిగుబడినిచ్చి, అధిక దిగుబడి అంటే 25-30 క్వింటాల వరకు అధిక దిగుబడి వస్తుందండి. దీంతోపాటు ఈ రకాలకి వైరస్ తెగుళ్లను తట్టుకునే శక్తి కూడా ఉందండి. దీంతోపాటు మీకు సూటి రకాలు అయితే ఎల్సీఏ 620, ఎల్సీఏ 625 ఈ రకాలు కూడా అధిక దిగుబడినిచ్చి ఎగుమతి కూడా అనుకూలంగా ఉన్నాయండి. దీంతోపాటు మీరు పచ్చిమిరప కోసం అర్క ఖ్యాతి, అర్క మేఘ, అర్క శ్వేత హైబ్రిడ్లు మంచి నాణ్యత వైరస్ తెగులను కూడా తట్టుకుంటున్నాయండి. దీంతోపాటు స్థానిక రకమైనటువంటి వరంగల్ చాపాట రకం కూడా మీరు వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఈ రకం అనేది అనుకూలమైన రకం అండి. ఈ రకం అనేది మనకి సహజ ఎరుపు రంగు మరియు ఒలియోరసిన్ మరియు పచ్చళ్ల తయారీ కోసం అనువైన రకం అండి. దీని నుంచి మనం 8-10 క్వింటాల వరకు దిగుబడిని ఆశించవచ్చు. ఈ విధంగా మీరు మీ ప్రాంత పరిస్థితులను బట్టి, మార్కెట్ ధరలను బట్టి, సాగు ఉద్దేశాన్ని బట్టి సరైన రకము ఎంపిక చేసుకోవడం వల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు.
3: మేడం, మిరప సాగుకు విత్తన శుద్ధి ఎలా చేయాలి మేడం?
0: విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలండి. ప్రతి పంటలో విత్తన శుద్ధి ఎందుకు చేయాలి అని అంటే, విత్తన శుద్ధి చేయడం వల్ల రసం పీల్చే పురుగులని, ఇంకా విత్తనం వల్ల భూమి నుంచి వచ్చే తెగుల నుంచి కూడా మన పంటని మనం కాపాడుకోవచ్చండి. సో విత్తన శుద్ధి చేయడం వల్ల దీంతో పాటు మంచి మొలక శాతము, ఆరోగ్యమైన నారును కూడా మీరు పొందవచ్చు. సో విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే, విత్తన శుద్ధి చేసేటప్పుడు మీరు ముందుగా ఫస్ట్ ఒక శిలీంద్ర నాశినితో విత్తనాన్ని తడపాలండి, తర్వాత కీటక నాశినితో తడపాలి, తర్వాత జీవ శిలీంద్రాలతో విత్తనాన్ని తడపాలండి. సో దీంట్లో చూసినట్లయితే విత్తన శుద్ధిలో ముందుగా మ్యాంకోజప్ 3 గ్రాములు, కార్బండిజం 2 గ్రాములు, థైరమ్ ఆర్ క్యాప్టన్ 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి, ఆ తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 8 గ్రాములు లేదా థయోమెథాక్సమ్ 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి ఒక 30 నిమిషాలు ఆరబెట్టి, ఆ తర్వాత జీవ శిలీంద్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి అనే మిశ్రమాన్ని 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి ఒక 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మీరు విత్తుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన నారుని మీరు పొందొచ్చండి.
1: నారును ఆరోగ్యంగా పెంచేందుకు రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటి మేడం?
0: ముందుగా నారుని 2 రకాలుగా పెంచుతారండి. ఒకటి ఎత్తైన మళ్ల ద్వారా, లేకపోతే ప్రోట్రేల ద్వారా పెంచుతారండి. ఎత్తైన మళ్ల తయారీ కోసం ముందుగా మీరు సారవంతమైన ఒండ్రు నేలలు, నీటి వసతి కలిగిన, నీడగలిగిన ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎత్తైన మళ్ల కోసం మీరు 1 మీటర్ వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు మళ్ల ఒక ఎకరానికి సరిపడ నారును పెంచుకోవచ్చు. ఈ నారు మళ్లలో విత్తనాలు నాటేటప్పుడు వెదజల్లకుండా 5 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలను పలుచగా నాటుకోవాలి. ఇలా నాటుకోవడం వల్ల మీరు తెగుళ్లని, రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. నారుమడుల్లో మీరు 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు రసం పీల్చే పురుగులను అదుపు చేస్తాయి. దీంతో పాటు 120 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు కూడా వేసుకోవాలి. విత్తిన 9వ రోజు, 15వ కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్లలో కలిపి నారుమళ్లను తడపాలి. ఇలా చేయడం వల్ల నారుకులు తెగులు మరియు ఎండు తెగులను మీరు నివారించుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే ప్రోట్రేలో పెంచే పద్ధతి అండి. ప్రోట్రేలో పెంచే పద్ధతి వల్ల మీరు

0: మరింత ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చండి. సో ఈ పద్ధతిలో ప్రతి విత్తనము సమానంగా ఆరోగ్యంగా పెరిగి మొక్కలు సమానంగా ఉండి పంట ఒకేసారి కాపుకు వస్తుంది. దీంతో పాటు నారు దృఢంగా ఉండడంతో నారుకుళ్ళు వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఒక ఎకరానికి కావలసిన నారు కోసం 98 గుంతలు కలిగిన 120 ప్రోట్రేలు సరిపోతాయండి. ఇవి రెండు పద్ధతులండి, దీనివల్ల మీరు ఆరోగ్యకరమైన నారుని పెంచుకోవచ్చు.
1: మేడం, మిరప నారును ప్రధాన పొలంలో నాటే విధానం, నాటే సమయం మరియు మొక్కల మధ్య దూరం గురించి వివరిస్తారా?
0: సో మిరప నారుని మీరు ప్రధాన పొలంలో నాటడానికి ముందుగా మీరు 6 నుంచి 7 వారాల వయసు గల నారుని మీరు నాటుకోవాలండి. ఈ ప్రధాన పొలంలో నారును నాటే ముందుగా మీరు కంచె పంటలను వేసుకోవాలండి. ఎప్పుడైతే మీరు ప్రధాన పొలంలో మిరప నారును నాటుతున్నారో దానికంటే ఒక 10-15 రోజుల ముందు కంచె పంటలను వేసుకోవాలి. కంచె పంటలు ఎందుకు వేసుకోవాలి అని అంటే రసం పీల్చే పురుగుల నుండి ప్రధాన పంటను కాపాడుకోవడానికి మనం కంచె పంటలను వేసుకోవాలి. ఈ కంచె పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు ఇవేంటి అని అంటే ఏపుగా పెరిగి రసం పీల్చే పురుగులను పంట నుంచి పంటకి తాకివి కాకుండా చూసుకుంటాయండి. అందుకని ముందుగా మీరు నారును నాటే ముందు 10-15 రోజుల ముందు మీరు కంచె పంటలను వేసుకోవాలి. దీని తర్వాత మీరు 6-7 వారాల వయసు గల నారును ప్రధాన పొలంలోకి నాటుకోవచ్చండి. ఈ నాటే ముందు ఏదైతే నారు మీరు నాటుతున్నారో ఆ నాటుని 2.5 గ్రాముల మెటలాక్సైల్ లేదా మ్యాంకోజబ్ మిశ్రమాన్లో లీటర్ నీటికి ముంచి నాటుకోవడం వల్ల వేరు నుంచి ఆ నేల నుంచి సంక్రమించే తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు. నాటే దూరం చూసినట్లయితే సాధారణ రకాలైతే బోదల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్యలో 30 నుంచి 40 సెంటీమీటర్లు నాటుకోవాలండి. హైబ్రిడ్ రకాలైతే బోదకి బోదకి మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్యలో 60 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇది నాటే దూరం అండి. ఇదే కాకుండా మీరు సూటి రకాలైతే ఒక పాదుకి 2 మొక్కలు, హైబ్రిడ్ రకాలైతే ఒకే ఒక మొక్క నాటుకుంటే సరిపోతుంది.
2: మేడం, నారుమడులలో మరియు పంట తొలిదశలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించండి మేడం.
0: సో నారుమడుల్లో ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే నారుమడుల్లో ఎక్కువగా మనము తెగుళ్లు కంట్రోల్ చేయడానికి 1-2 కిలోల ట్రైకోడర్మా విరిడిని, 5 కిలోల వేప పిండిని, 100 కిలోల పశువుల ఎరువుని కలిపి ఈ మిశ్రమాన్ని నారుమడుల్లో చల్లుకోవచ్చండి. ఇలా చల్లుకోవడం వల్ల నారుమడుల్లో వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. దీంతో పాటు ప్రధాన పొలంలో ఎరువులు చూసుకున్నట్లయితే ఎరువులు ప్రధాన పొలంలో అప్లై చేసేటప్పుడు ముందుగా మీరు భూసార పరీక్షలు చేసుకోవాలండి. భూసార పరీక్షలు చేసుకున్నాక వర్షాధార పంట అయితే 150 కేజీల యూరియా, 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 34 కేజీల న్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఒక ఎకరానికి వాడాలి. అదే మీరు 6 తరి నీటి వసతి కింద పెంచుతున్నట్లయితే 260 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల న్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. సో దీంట్లో మనం నత్రజనిని 3 సమపాలాలుగా చేసి నాటిన 30-45-60 రోజుల్లో వేసుకోవాలి. దీంతో పాటు మీరు సూక్ష్మ పోషకాలను కూడా పంటకి అందించాలంటే ఆఖరి దుక్కిలో మీరు 10 కేజీల జింక్ సల్ఫేట్ ని కూడా అప్లై చేసుకోవాలండి.
1: నారుమడుల్లో మరియు పంట మొదటి దశల్లో కలుపును ఎలా నివారించాలి మేడం?
0: నారుమడుల్లో కలుపు గురించి మాట్లాడినట్లయితే నారుమడుల్లో ముందుగా మనము నారు నాటిన రోజు లేకపోతే 2-3 రోజుల తర్వాత పెండి మిథాలిన్ 25 ml 10 లీటర్ల మిశ్రమానికి కలిపి నారు మొత్తం తడిపేలా చూసుకోవాలండి. ఇలా చేయడం వల్ల నారు మడుల్లో వచ్చే కలుపును నియంత్రించుకోవచ్చు. ఇలా కాకుండా మీరు పంటలో కలుపును నివారించుకోవాలనుకుంటే నాటిన రోజు లేకపోతే నాటిన 2-3 రోజుల తర్వాత ఒక ఎకరానికి లీటర్ పెండి మిథాలిన్ మందును 200 లీటర్లలో కలిపి నేల మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల నేలలో వచ్చే కలుపును ముందుగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మీకు 15-20 రోజుల తర్వాత కలుపు వచ్చినట్లయితే దీనికోసం మనము గుంటుకా లేదా కలుపు గొర్రుతో అంతరకృషి చేసుకోవాలండి. ఒకవేళ వర్షం పడి మీకు అంతరకృషి చేయలేకపోతే ఆ టైంలో మీరు ఫెసైలోఫాఫ్ ఇథైల్ 400 ml 200 లీటర్ల మిశ్రమానికి కలిపి పిచికారి చేసుకుంటే కలుపు మొక్కలని పంటల మధ్యలో నివారించుకోవచ్చు అండి. దీంతో పాటు మనం ప్రొఫాక్విజాఫాఫ్ 250 ml కూడా 200 లీటర్ల కలిపి పిచికారి చేసుకోవడం వల్ల కలుపుని నివారించుకోవచ్చు.
3: నారుమడుల్లో మరియు మిరప పంటలో తొలి దశలో నీటి యాజమాన్యం ఎలా చేయాలి మేడం?
0: నారుమడుల్లో నీటి యాజమాన్యం గురించి మాట్లాడినట్లయితే ఎప్పుడైతే మనము విత్తనాన్ని నారుమడులో నాటుకున్నాము విత్తనాన్ని కంప్లీట్ గా మనము ఒక పల్చటి గడ్డితో కప్పివేసుకోవాలండి. ఇలా కప్పివేసుకోవడం వల్ల నీటిని పెట్టేటప్పుడు మనము విత్తనాలు వెదజల్లకుండా ఉంటాయి. రోజుకి మనం 2 సార్లు నారుమడులో మనము నీటిని అందించుకోవాలి. ఆ తర్వాత మనము గడ్డిని పూర్తిగా తీసేసి రోజుకి ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాలి. అదే ప్రధాన పొలంలో చూసినట్లయితే ముందుగా నారుని మనము ప్రధాన పొలంలో నాటాక నారు మొత్తం స్థిరపడేంత వరకు రోజు మనము నీటిని ఇచ్చుకోవాలండి. నారు మొత్తం స్థిరపడి మొక్క మంచిగా స్థిరపడ్డాక నేల రకాన్ని బట్టి మీరు నీటి తడిని ఇచ్చుకోవాలండి. వేసవి కాలంలో అయితే మాత్రం 5-7 రోజులకు ఒకసారి

0: అదే ఇసుక నేలలు అయితే 5 నుంచి 8 రోజులకు ఒకసారి, నల్లరేగడి నేలలు అయితే 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు. అదే మీరు డ్రిప్ వాడుతున్నట్లయితే రోజుకి ఒక 30 నిమిషాలు ఇచ్చుకుంటే సరిపోతుందండి.
1: మిరప సాగులో అధిక దిగుబడి మరియు అధిక లాభాలు పొందడానికి రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య సూచనలు ఏమిటి మేడం?
0: మిరపలో అధిక దిగుబడి అధిక లాభాలు పొందాలంటే ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన నాట్లు నాటడం, మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులను వాడటం, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యాలు చేపట్టడం, చీడపీడలను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నియంత్రించడము, సకాలంలో కోతలు చేపట్టడం మరియు మార్కెట్ ధరలను గమనించి విక్రయించడం, ఇలాంటి చేయడం వల్ల మీరు అధిక దిగుబడులు అధిక లాభాలను ఆర్జించవచ్చు.
2: మాకు మిరప సాగు గురించి ఇన్ని విషయాలు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు మేడం.
3: ధన్యవాదాలు మ్యామ్.
0: ధన్యవాదాలండి. మిరప సాగులో మీకు ఇవే కాకుండా ఎలాంటి సందేహాలున్నా మీరు నన్ను సంప్రదించవచ్చు, నేను కంపల్సరీ మీ సందేహాలను మీరు నివృత్తి చేస్తాను.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: ఇప్పటి వరకు ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో మిరప నారుమడలలో మరియు నారు నాటిన తొలి దశలో మిరప సాగులో తీసుకోవాల్సిన మెలకువలు అనే విషయం గురించి చర్చించాం. వచ్చే వారం మరొక అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వినండి కుందేళ్ల పెంపకం వివరాలు. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వాతి. నేను హైదరాబాద్లోని వెటనరీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు నేను కుందేళ్ల పెంపకం మరియు ప్రయోజనాల గురించి చెప్తున్నాను. ముందుగా కుందేళ్ల పెంపకంలో ఉపయోగాలు ఏమున్నాయంటే, ఇది గొర్రెలు మేకలు గేదెలతో పోలిస్తే మనకి తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేలు పుట్టిన తర్వాత 5 నుంచి 6 మాసాల వయస్సుకి లైంగిక పరిపక్వత చెంది సాలీనా 5 సార్లు ఈని 30 నుంచి 40 పిల్లల్ని ఇస్తాయి. కుందేళ్లలో ప్రాణాంతకమైన వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల వ్యాధులు సోకడం చాలా తక్కువ. మరణాల రేటు కూడా తక్కువ. టీకాలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. కోళ్ల ఫారము, డైరీ ఫారంలతో పోల్చుకుంటే మందుల ఖర్చు కూడా చాలా తక్కువ. పోషణ విషయానికి వస్తే 1 కిలో దాన సుమారుగా 35 రూపాయలు ఉంటుంది. ఇది 1 కుందేలుకి 10 రోజుల వరకు సరిపోతుంది. రోజుకి 1 కుందేలు 100 నుంచి 150 గ్రాముల దాన వరకు తింటుంది. దాన ఇవ్వలేకుండా మనం క్యారెట్, క్యాబేజీ ఆకులు, గరికగడ్డి, స్టైలో, బర్సీమ్, లూసర్న్ ఇలాంటి గ్రాసాలను కూడా ఇచ్చి కుందేలని పెంచుకోవచ్చు. ఈ ఆకులను వాడి దాన ఖర్చును బాగా తగ్గించవచ్చు. కుందేళ్ల మాంసంలో మాంసకృత్తులు అంటే ఫ్యాట్స్ 21 నుంచి 22% మాత్రమే ఉంటాయి. ఇది కోళ్ల మాంసము, గొర్రెల మాంసంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకని ఇది చిన్నవారికి, ముసలివారికి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చాలా సులభంగా జీర్ణమవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులు 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి యాజమాన్యం, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంచుకోవడం మేలు. కుందేళ్ల వసతికి గాను షెడ్ల నిర్మాణం, కేజెస్ తయారీ మొదలైన వాటిని ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చు అయినా కూడా దీర్ఘకాలికంగా అవి ఉంటాయి కాబట్టి తర్వాత యాజమాన్య ఖర్చులు మాత్రమే ఉంటాయి. తర్వాత కుందేళ్లలో మాంసోత్పత్తికి అనువైన జాతులు ఏమిటంటే గ్రే జెయింట్, ఫ్లెమిష్ జెయింట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియన్ వైట్ ఇవన్నింటినీ మన దేశంలో 1960 నుంచి దిగుబడి చేసుకొని పెంచుతున్నారు. బ్రీడర్ కుందేళ్లు సుమారు 3 నుంచి 6 కేజీల బరువు వరకు ఉంటాయి. వీటి జీవితకాలం 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. సాలీనా 5 నుంచి 6 సార్లు ఈనుతాయి. ఒక ఈతలో మనకి 5 నుంచి 12 పిల్లల వరకు వస్తాయి. తర్వాత వసతి సౌకర్యం. కుందేళ్ల యాజమాన్యంలో కేజీ పద్ధతిలో సులువుగా ఉంటుంది. ప్రతి ఆడ కుందేలుకి 2.5 ఫీట్ల పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు. అదే మగ కుందేలుకైతే 1.5 ఫీట్ పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు పరిమాణం ఉండే కేజీలు సరిపోతాయి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించరాదు. ఎండాకాలంలో చూరుపైన వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు

కట్టాలి. చలికాలంలో ఈదురుగాలు రాకుండా గోనసంచులు షెడ్ చుట్టూ కట్టాలి. కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లని నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేళ్లు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. తర్వాత 5 నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలుని మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలుని మగ కుందేలు కేజీలోకి సుమారు 6 నుంచి 8 గంటలు ఉంచితే సంయోగక్రియ పూర్తవుతుంది. ఆడ కుందేళ్లలో అండం విడుదలకు మగ కుందేళ్లతో సంపర్కం అయిన 4 నుంచి 6 గంటల్లో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. చూడికాలం 28 నుంచి 30 రోజులు. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7 రోజుల నుంచి ఎప్పుడైనా మగ దానితో జత కట్టించవచ్చు. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. ఆడ కుందేలు కేజీలో ఈనడానికి 2 నుంచి 4 రోజుల ముందే కట్టెతో చేసిన నెస్ట్ బాక్స్ ని అమర్చాలి. నెస్ట్ బాక్స్ లో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడకుందేలు తన దేహం నుంచి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడకుందేలు రాత్రి సమయంలో గాని తెల్లవారుజాములో గాని బోన్లో దూరి 15 నుంచి 16 నిమిషాలలో ఈనుతుంది. ఒకసారి 5 నుంచి 12 పిల్లల వరకు ఈనుతుంది. పిల్లలు కేజ్ నుంచి వెలుపలకు రాకుండా నెస్ట్ బాక్స్ లోనే ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడ దానా నీరు ఉండాలి. ఆడకుందేలు దినంలో ఒకసారి బోన్లో దూరి పాలిస్తుంది. ఆడకుందేలుకి 8 చందులే ఉంటాయి. కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలతో పాలు పట్టించాలి. పుట్టిన పిల్లలు 30 నుంచి 50 గ్రాముల బరువు ఉంటాయి. 10 నుంచి 15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. పుట్టినప్పటి నుంచి 20 రోజుల వరకు పుట్టిన పిల్లలకి తల్లిపాలే ఆహారం. ఆ తర్వాత తల్లికి ఏదైతే దానా ఇస్తామో అవి మెల్లగా పిల్లలు అలవాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గడ్డిని దానాను తింటూ ఉంటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయవచ్చు. ఆ 4 వారాల సమయం పూర్తయ్యేసరికి పిల్లలు దానాను తినడం అలవాటు చేసుకుంటాయి. తర్వాత పిల్లల్ని తల్లి నుంచి వేరు చేశాక మళ్ళీ తల్లిని మగ కుందేలతో జత కట్టించవచ్చు. తర్వాత ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు ఇవి చిన్న పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది. అందుకని వాటి నుంచి చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4 నుంచి 5 నెలల్లో సుమారున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవచ్చు. ఒక మగ కుందేలుకి 5 నుంచి 6 ఆడ కుందేళ్లను దాటించడానికి వాడుకోవచ్చు. కుందేళ్ల దానా మిశ్రమం లూసన్, బర్సీము వంటి పచ్చిమేతలే కాకుండా కుందేళ్లకి దానా కూడా అవసరం. 1 క్వింటాల్ దానా మిశ్రమానికి 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశనగ చెక్క, 25 కిలోల తౌడు మరియు 3 కేజీల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఫీడ్ మిల్లులో వేసి పట్టుకొని మెత్తగా అయ్యాక వాటిని ప్రతిరోజు మనము కుందేళ్లకి ఇవ్వాలి. తర్వాత షెడ్ పరిశుభ్రత. షెడ్ పరిశుభ్రంగా ఉంటేనే మనకి అనారోగ్యము, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి షెడ్ లో ఉండే మలమూత్రాలను రోజు కడుగు వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినాయిల్ తో చల్లాలి. కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను, బూజును నెలకొకసారైనా బర్నర్ తో కాల్చాలి. కేజీలో అమర్చిన దానా, నీళ్ల కుండలను 6 నెలలకోసారైనా శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేయాలి. నెస్ట్ బాక్స్ లో ఈనిన ప్రతిసారి డెటాల్ తో గాని సోడియం హైడ్రాక్సైడ్ తో గాని శుభ్రం చేసి ఎండబెట్టాలి. లోపల పేరుకపోయిన జిడ్డును స్పిరిట్ తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సినాల్ అనే మిశ్రమాన్ని పశువైద్యుడి సలహా మేరకు వాడాలి. చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు ఆస్కాబియల్ లోషన్ చర్మంపై రాయడం కాని, ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ని చర్మం కింద సూదితో ఇవ్వడం గాని చేయవచ్చు. పెరిగిన గోళ్లు, దంతాలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. 1 సంవత్సరంలో బాగా బరువు కలిగిన 1 మగ ఆడ కుందేలుని విత్తనానికి ఎంపిక చేసుకుని మిగతావి అమ్ముకోవచ్చు. మెడలు వంకర తిరగడం, పిల్లల్ని తినే కుందేళ్లు, పక్షవాతం, దొడ్డికాళ్ళున్న కుందేళ్లని ఏరివేయాలి. వీటిని ఉపయోగిస్తే మళ్లీ వచ్చే పిల్లలకు కూడా జన్యుపరమైన వ్యాధులు రావచ్చు. కాబట్టి వీటిని బ్రీడింగ్ కి వాడకపోతే చాలా మంచిది. ప్రతి 2-3 సంవత్సరాలకు బ్రీడింగ్ కి వాడే మగ కుందేళ్లని, ఆడ కుందేళ్లని వేరే ఫారం నుంచి తెచ్చుకున్నట్టయితే ఇటువంటి జన్యు సంబంధిత వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఎండాకాలంలో నీటి తొట్టల్లో ఎప్పుడు నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూడాలి. లేకపోతే ఆడకుందేళ్లు పిల్లల్ని తినే ప్రమాదం ఉంటుంది. తర్వాత అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వీటి వల్ల కుందేళ్లు భయానికి లోనై మెడలు వంకరపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కుందేలు షెడ్ ని రోడ్డుకి దూరంగా పెంచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కుందేళ్ల పెంపకం చాలా ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుంది. కుందేళ్ల పరిశోధనలో శిక్షణా కార్యక్రమం కావాలంటే హైదరాబాద్ లోని వెటనరీ కాలేజ్లో కుందేళ్ల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు తరచుగా మేము నిర్వహిస్తూ ఉంటాము. వీటి గురించి ఏదైనా సలహాలు, సూచనలు కావలిస్తే ఈ చెప్పే నెంబర్కి కాల్ చేయవచ్చు. 8244-731-0559 8247310559 ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే
కుందేళ్ల పెంపకం గురించి మీకు మరిన్ని సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు.

కుందేళ్ల పెంపకం వివరాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు గణక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ తక్కని చెప్పి అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట

0: ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోను దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్ కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్ పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనుకటిలో ఏం చేస్తారంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఆ గుమ్మికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే ఆ దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా ఇవ్వకపోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణ ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించుకోవడం జరిగింది అనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ మేల్స్ ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ పెట్టిన సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్టులో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్ లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో, కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఇప్పటి నుంచి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత తెలియదు, ఓన్లీ హేరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూస్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పి మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్ గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా, అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకుని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ, ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశువైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ అక్కడ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతాకుండా ప్రస్తుతానికి మేము ఇంతమంది 250 ఎన్ఎల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎన్ఎల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎన్ఎల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎన్ఎల్స్ ఉంటాయి కదా, ఆ ఎన్ఎల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎన్ఎల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎన్ఎల్స్ దక్కని ఇవ్వలేదు, రైతులు ఆసక్తి గల రైతులు కనుక దక్కని గారి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్లకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్ లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్ అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడం, ఆ పుట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు

0: ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్ గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్ లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
1: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎన్ఎల్స్ ఉన్న రోజుల నుంచి ఎన్ఎల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎన్ఎల్ కంటిన్యూస్ ఇస్తూ ఉండేది. ఇది కంటిన్యూస్ ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాబట్టి మా దగ్గర ఉన్న ఎన్ఎల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్ గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎన్ఎల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ కు సీనియర్ ప్రొఫెసర్ గా మరియు యూనివర్సిటీ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
3: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్సర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్టు ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. మొత్తం డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం, కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కన జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కన జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా గాని ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని మాకు ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
4: ప్రొఫెసర్ గారు, ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
3: ఈ ఎన్ఎల్ఎం లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న దగ్గర యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలున్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు మేకలు కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్న మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్

0: స్టేట్స్ అయినా అన్ని అక్కడున్న అస్సాం మేఘాలయ అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు గానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకుని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం.
3: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.
4: ఇంకా విడుతున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో, 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో, ఆపై జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. ఈరోజు 4వ రోజు.

5 ఎకరాల వరకు నిధులు విడుదలయ్యాయి. ఈరోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. రైతుల ఖాతాల్లో 1,188 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇప్పటి వరకు 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగార్థుల్లో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి గ్రామీణ యువత ఉన్నారని, ఎన్నో కష్టాల నడుమ హైదరాబాద్లో చదువుకుంటున్న వారి ఆశలను నిరాశపరచవద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు. చేసిన అప్పులను తక్కువ చేసి చూపించడానికే కేటీఆర్ హరీష్ ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రిగా పనిచేశానని కూడా మర్చిపోయి హరీష్ రావు మాట్లాడుతున్నారని, అనేక విషయాలపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అప్పుల విషయంలో జూపల్లి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని, 3,47,294 కోట్ల రూపాయల అప్పు అని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్ పొంతన లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.50 లక్షల కోట్ల రూపాయలని హరీష్ రావు, 3.50 లక్షల కోట్లని కేటీఆర్ అన్నారన్నారు. సవాల్ విసిరిన హరీష్ రావు ప్రెస్ క్లబ్కు ఎందుకు రాలేదని జూపల్లి ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్ పునరుద్ఘాటించింది. ఈ విషయంపై న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందంపై భారత్ స్థిరమైన వైఖరితో ఉందని, పాకిస్తాన్ నమ్మదగిన రీతిలో ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భారతీయ వాంగ్మయ వనానాం ప్రాధాన్యత గురించి డాక్టర్ మేధురి సూర్యనారాయణ గారి ప్రసంగం వింటారు.

సర్వేభ్యః ఆకాశవాణి శ్రోతృభ్యః వనమహోత్సవ శుభాశయాః. విషయః అస్తి భారతీయ వాంగ్మయే వనానాం ప్రాధాన్యత ఇతి అద్యతన విషయః. పశ్యామః చేత్ భారతీయ జీవనం ఇతి వాక్యే ఏవ వనం ఇతి పదం దృశ్యతే. అస్మాకం భారతీయానాం సర్వేషాం జీవనం యద్వర్తతే తత్సర్వం ప్రకృత్యా అథవా వనేన సంబద్ధమస్తి. సాక్షాత్ భగవతః శ్రీమన్నారాయణస్య రామస్య జీవనే అపి వనవాసః ఏకః ముఖ్యభాగః అభవత్ ఇతి విదితమేవ అస్మాకం సర్వేషామపి.

ఏవమేవ ప్రాయశః భారతదేశే విద్యమానాని యాని క్షేత్రాణి దేవాలయాశ్చ బహూని తత్ర బహవః దేవాలయాః అపి క్షేత్రాణి దేవాలయాః అపి వనేషు అథవా పర్వతేషు ఏవ స్థితాని సంతి. వనానాం పోషణం వనానాం సంరక్షణమేవ ప్రకృతేః ఆరాధనం ఇతి ఉచ్యతే, అత్ర నాస్తి సందేహః. భారతదేశోయం దండక నైమిష వింధ్యాదిభిః అరణ్యైః సుశోభితః ఏవం నైకానాం జంతూనాం నివాసస్థానం అస్తి ఇదం వనం. అతయేవ తత్ర స్థితాః జంతవః అరణ్యే స్థితాః జంతవః వన్యప్రాణినః ఇతి వ్యవహ్రియంతే. సాధారణతయా వయం శృణుమః ధర్మో రక్షతి రక్షితః ఇతి. ఏకాం ప్రతీతిం వయం శృణుమః, నామ యదా ధర్మః అస్మాభిః రక్ష్యతే తదా ధర్మోపి అస్మాన్ ఉద్ధరతి ఇతి వాక్యస్య అస్య అర్థః. తథైవ వృక్షో రక్ష్యతి రక్షితః ఇత్యపి ఏకా ప్రతీతిః లోకే అస్తి. నామ యదా వృక్షాః అస్మాభిః రక్ష్యంతే పోష్యంతే తదా తే వృక్షాః నః సర్వేషామపి ప్రాణవాయుం ప్రసార్య రక్షిష్యంతే. వనశబ్దస్య వసుతః బహూని నామాని అస్మాకం భారతీయ వాంగ్మయే కోశేషు వా శాస్త్రేషు వా పురాణేషు వా కావ్యేషు వా దృశ్యంతే ఏవ. ఉదాహరణమేకం పశ్యామః. అటవ్యరణ్యం విపినం గహనం కాననం వనం ఇతి ప్రకారేణ అమరకోశకర్తృణ అమరసింహేన తత్ర వనౌషధివర్గే వనస్య బహూని నామాంతరాణి దత్తవాన్. ఏవమేవ వనశబ్దస్య కాంతారః ఇతి ఏకం నామాంతరం శ్రీమద్ రామాయణాంతర్గత ఆదిత్యవదేయ స్తోత్రే ఏవమస్తి ఏవమాపస్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ ఇతి. ఏవం వనాని యాని సంతి తాని మునీనాం మహర్షీణాం తాపసానాం సర్వేషామపి ఆవాసయోగ్యాని జాతాని. నైకాః మహర్షయః ఏతేషు వనేషు ఆశ్రమాణి సంస్థాప్య ఛాత్రేభ్యః వేదశాస్త్రాణి అధ్యాపితవంతః ఇత్యేయం విషయః అవసరే అస్మిన్ వనమహోత్సవవసరే అస్మిన్ అస్మాభిః అవశ్యం స్మర్తవ్యః ఏవ. ఏవమేవ వనాని ప్రశాంత వాతావరణయుక్తాని ఇతి కారణేన తపఃకరణ స్వాధ్యాయ పురాణ ప్రవచనాయ వేద అధ్యయనాయ అధ్యాపనాయ చ యోగ్యాని భవితుమర్హంతి భవంతి చ. తస్మాదేవ వనాని తపోవనాని ఇతి నామ్నా అపి వ్యవహ్రీయంతే. ఆశ్రమేషు తృతీయాశ్రమః వర్తతే వానప్రస్థాశ్రమః. ముముక్షవః రాజానః పురువంశీయాః తథా ఇక్ష్వాకువంశీయాః ఇత్యాదయః బహవః తేషాం జీవన చరమాంతే ప్రాపంచిక సాంసారిక భోగాన్ విహాయ అరణ్యాన్ని ప్రవిశ్య స్వాధ్యాయ యజన తపన తపాభ్యాం స్వజీవితాన్ని సాఫల్యం కృతవంతః. పునర్జన్మరాహిత్య స్థితిం ఇచ్చుక్తే మోక్షస్థితిం తే ప్రాప్తవంతః ఇతి కావ్యనాటక వాంగ్మయ అధ్యయనేన అవలోకనేన అవగమ్యతే. సీతారామౌ పాండవాశ్చ స్వభ్యాం వనమార్గేషు గత్వా తత్ర విద్యమానం ప్రకృతేః సౌందర్యమపి తే ఆస్వాదితవంతః. ప్రకృతేః సౌందర్యం ప్రతి ఆకర్షిత వైదేహీ సీత వనవాస పరిసమాప్తేః అనంతరం పునరేకవారం వనాన్ని ద్రష్టుం ఉత్సుకతాం ప్రదర్శితవతి ఇతి జానే పునరపి ప్రసన్న గంభీరాసు వనరాజిషు విహృత్య పవిత్ర నిర్మల శిశిర సలిలాం భగవతీం భాగీరథీం అవగాహయిష్యా ఇతి భవభూతేః ఉత్తరరామచరితవాక్యైః జ్ఞాయతే. అత్ర వాక్యే అస్మిన్ వాక్యే వనరాజిషు ఇతి ప్రయోగః వనాని రాజానః ఇవ రరాజంతే ఇతి అర్థం బోధయతి. కావ్యప్రపంచే వాంగ్మయ ప్రపంచే చ కవికుల గురుః కః ఇతి ప్రశ్నకరణే ప్రశ్న ఉత్థాన సమయే సమాధానం ఆయాతి ఝటితి కాళిదాసః కవికుల గురుః కాళిదాసః ఇతి. తేన విరచిత అభిజ్ఞాన శాకుంతల నాటకే వనస్థ ప్రకృతేః వర్ణనం కథం వా అస్తి, వనానాం కీదృశీ ప్రాధాన్యత అస్తి, అస్మాభిః ఏకవారం అత్ర పరిశీలనీయమేవ. అభిజ్ఞానశాకుంతల నాటకే అస్మిన్ వనస్య వైభవం కథం వా ప్రతిపాదితం

ఇది అధునా పశ్యామః అవలోకయామః. కుల్యాంబోభి పవన చపలై శాఖినోధౌత మూలాః భిన్నోరాగ కిసలయ రుచా మాద్య ధూమోద్గమేన ఏతే చార్వాగు పవన భువి ఛిన్న దర్భాంకురాయాం నష్టాశంఖ హరిణ శిశివో మందమందం చరంతి. ఇతి ప్రయోగః కాళిదాసేన కృతః. కిం వదతి కాళిదాసః అత్ర ఇచ్చుక్తే, అస్మిన్ వనే స్థితాః వృక్షాః వాయునా చపలైః కుల్యాంబోభిః ధౌతమూలాః భూత్వా విరాజమానాః వర్తంతే. హోమధూమైః అత్ర స్థితానాం వృక్షాణాం కిసలయ రుచాః రక్తత్వం ప్రాప్తాః వర్తంతే. దర్భైః ఆవృతే అస్యాం వనభూమ్యాం హరిణ శిశవః సమ్యక్ క్రీడంతి. శ్లోకేస్మిన్ ప్రయుక్తః ఉపవన భువి శబ్దః వనం ఇతి అర్థం నిర్దిశతి. వన్యప్రాణినః ఇతి వన జంతూనాం తత్ర వనే స్థితానాం జంతూనాం నామాంతరమస్తి. వన నామ వనే తిష్టంతీతి కారణేన తే జంతవః వన్యప్రాణినః సంజాతాః. అతః వనం యత్ స్థానం వర్తతే తత్ జంతూనాం స్థానమస్తి. కే తే వన్యప్రాణినః ఇతి సంశయదశాయాం కాళిదాసః పునః ఏమం వదతి, గాహంతాం మహిషాః నిపాన సలిలం శృంగేర్ముహుస్తాడితం ఛాయాబద్ధ కదంబకం మృగకులం రోమంధమం మభ్యస్యతు విస్త్రబ్ధం క్రియతాం వరాహ తతిభిర్ముస్తాక్షతి పల్వలే విశ్రామం లభతామిదం చ శిథిల జ్యాభందమస్మద్ధమః ఇతి. భద్ర, వయం అరణ్యే కశ్చిత్ మహర్షేః ఆశ్రమస్య సమీపే ఏవ స్మః. మహిషాణాం శృంగైః పునఃపునః తాడితైః జలానాం సమీపే గత్వా కించిత్ కాలం వయం ఆవాం ద్వౌ విశ్రాంతిం స్వీకుర్వః. వృక్షఛాయాసు మృగాః సమ్మిల్య రోమంధం అభ్యసంతి. నిర్భీత్యా వరాహాః పల్వలేషు స్థితాన్ స్థితాన్ తుంగాన్ తాడయంతి. ఏతాదృశ ప్రశాంత వాతావరణే మమ ధనుర్బాణాన్ అత్ర సంస్థాప్య అహం శ్రాంతో భవితుమిచ్ఛామి ఇతి రాజా దుష్యంతః సేనాపతిం ప్రతి అవదత్. అనేన జ్ఞాయతే వన్యప్రాణినాం నివాసస్థానం అరణ్యమితి వనమితి. ఏవం వన్యప్రాణినాం జీవనసరణిః అభిజ్ఞానశాకుంతలే కథం సుందరశైల్యా అభివర్ణితా ఇతి. వృక్షాణాం ప్రాణః అస్తీతి ఆధునికవైజ్ఞానికాః అధునా వదంతి. కింతు వృక్షాణాం ప్రాణః అస్తీతి విషయః వృక్షాయుర్వేదే అథవా వృక్షశాస్త్రే అస్మిన్ దేశే పూర్వమేవ నిరూపితం మహర్షిభిః. స్త్రియః సాధారణతయా పుష్పప్రియాః. తాః స్త్రియః సర్వదా పుష్పలతా గుల్మైః స్నిగ్ధాః భవంతి. శకుంతలా నామ కన్యా యా అస్తి సా వనే జన్మ ప్రాప్తవతి. ఏవం వనేనేవ సా సర్వదా స్నిగ్ధా వర్తతే. శకుంతలాయాః పతిగృహ ప్రస్థానసమయే కణ్వమహర్షిః తత్రస్థలతాభిః సహ ఏవం తత్ర సంవాదః కృతః. పుష్పేణ సహ లతాభిః సహ కణ్వమహర్షిణా యః సంవాదః కృతః సహ సంవాదః లతానాం వృక్షాణాం ప్రాణశక్తిః అస్తి ఇతి నిరూపయతి. కథం ఇతి చేత్, అభిజ్ఞానశాకుంతలే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థాంకః తత్ర శ్లోక చతుష్టయం ఇతి ప్రతీతిః అస్తి శాకుంతల నాటకస్య. ప్రకృతేః వర్ణనం స్త్రీణాం ఔచిత్యం వనస్య ప్రాధాన్యత ఇత్యాదికం సర్వమపి కుత్ర భవతి ఇచ్చుక్తే అభిజ్ఞాన శాకుంతలే అస్తి. తత్ర శ్లోక చతుష్టయేషు ఏకః శ్లోకః వర్తతే, పాతుం న ప్రథమం యపస్యతి జలం యుష్మాశ్వపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆజ్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్సుత్సవః సేయం యాతి శకుంతల పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం. కణ్వమహర్షిః వృక్షైః సహ ఏవం వదతి, హే లతాః హే వృక్షాః యా శకుంతల యుష్మభ్యం జలం అదత్వా స్వయం జలమపి నపిబతి యా శకుంతల కదాపి ఏకం పల్లవం అపి ఛేత్తుం నేచ్చతి వహ కుసుమ ప్రసూతి సమయే యా శకుంతల సంతుష్టా భూత్వా
ఉత్సవం కరిష్యతి, కోలాహలం కరిష్యతి.

సా శకుంతల అద్య పతిగృహం గచ్చతి. భవంతః సర్వే నామ అత్ర ఏ పుష్పాణి సంతి, లతాః సంతి, వృక్షాః సంతి, సర్వే అనుజ్ఞాయతాం ఇతి కణ్వః లతాః ప్రార్థయతి. సన్నివేశేన అనేన వనాని లతాశ్చ ప్రాణయుక్తాః. ఇది ప్రాణాః తత్ర ఇది వృక్షాణాం లతానాం ప్రాణః నాస్తి చేత్ కణ్వమహర్షిః కిమర్థం తైః సహ భాషణం కరిష్యతి ఇతి అవగంతవ్యః విషయః. అతః సన్నివేశేన అనేన వనాని లతాశ్చ ప్రాణయుక్తాః ఏవం తాభిః సహ లతాభిః సహ పుష్పైః సహ వృక్షైః సహ స్త్రీణాం మైత్రీ అస్తి ఇతి అవగతః. ఏవమేవ ఏతాదృశ సన్నివేశః అపరః శ్రీమద్భాగవత మహాపురాణే అపి దృశ్యతే. కథం చేత్ యం ప్రవర్జంతమనుపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి ఇతి ప్రథమస్కందే శ్లోకః భాగవతే. తత్ర సర్వసంగరహితః ప్రాపంచిక విషయ అనాసక్తః ప్రాజ్ఞః శుకమహర్షిః యః అస్తి సః యదా గచ్ఛన్నాస్తే తదా తస్య పితుః శుకస్య పితుః పిత వ్యాసః తత్ర పుత్రవియోగం అసహమానః తం ఆహూతవాన్. వ్యాసస్య వచనం శ్రుత్వా అరణ్యే స్థితాః శుకస్య ఆత్మస్వరూపాః వృక్షాః ప్రతిస్పందితాః నతు శుకః. అతః తత్రాపి వృక్షాణాం తత్ర చైతన్యమస్తి ప్రాణశక్తిః అస్తి ఇతి అవగమ్యతే భాగవత శ్లోకేన. అతయేవ అస్మాకం భారతీయ కవయః తేషాం గ్రంథేషు వనానాం తథా ప్రకృతేః వర్ణనం కృత్వా తేషాం విశిష్ట స్థానం దత్తవంతః ఇతి వయం సర్వే అవగతవంతః. అధునా పితుః ఆదేశం అనుపాలయన్ భగవాన్ శ్రీరామః స్వపత్నీ భ్రాతృభ్యాం సహ మిళిత్వా వనం ప్రవిష్టః. అరణ్యభూమయః కుత్రచిత్ ఉన్నతాః భవంతి, కుత్రచిత్ సమానాః భవంతి. ఆశ్రమస్య నిర్మాణం కుత్ర కర్తవ్యం వనే ఇతి శ్రీరామః వదతి. అయం దేశ సమః శ్రీమాన్ పుష్పితైః తరుభిభృతః ఇహాశ్రమ పదం సౌమ్యా యథావత్ కర్తుమర్హసి ఇతి. హే లక్ష్మణ, ఇయం వనభూమిః సమానా అస్తి, నామ సమాన భూమో ఏవ భవనస్య వా ఆశ్రమస్య వా వేదికాయాః వా నిర్మాణం భవతి, నతు ఉపరి అధో భూమిషు. అతః ఇయం వనభూమిః సమానా అస్తి, ఏవం పుష్పితైః వృక్షైః సుశోభితా వర్తతే. అతః అత్ర అస్మిన్ ప్రదేశే అస్మిన్ వనప్రదేశే యథాశాస్త్రం ఆశ్రమం నిర్మాతుం వయం ప్రభవామః. నామ ఇయం అరణ్యభూమిః వనవాస యోగ్యాయ అస్తి ఇతి రామః లక్ష్మణం ప్రతి నిర్దిశతి శ్రీమద్ రామాయణే. అతః రామాయణే అపి వనానాం ప్రస్తావన అస్తి. రామః సాక్షాత్ సాక్షాదేవ అయోధ్యాతః వనం ప్రతి ప్రవిష్టవాన్, తత్రాపి దండకారణ్యం ప్రవిష్టవాన్ ఇతి రామాయణే దృశ్యతే వాక్యం. ఏవం వృక్షాః, వనం నామ వృక్షాణాం సమూహః. ఇది వృక్షః అస్తి చేత్ తద్వనం భవతి, ఇది వృక్షః నాస్తి చేత్ వనం న భవతి. అతః వనే కీదృశాః వృక్షాః భవంతి ఇతేపి తదపి తత్ర నిరూపితమస్తి శ్రీమద్ రామాయణే. తే వృక్షాః కీదృశాః కతి విధాః ఇతి రామాయణే నిర్దిష్టమస్తి. సాలైస్తాలైస్తమాలైశ్చ ఖర్జూరైః పనస ఆమ్రకైః నీవారైస్తినిశైవశ్చ పున్నాగైశ్చ ఉపశోభితాః చూతైః అశోకైస్తిలకైః చంపకైః కేతకైరపి పుష్పగుల్మాలతోపేతై స్త్రైస్త్రై తరుభిరావృతాః ఇతి అరణ్యకాండే ఏకః శ్లోకః. ఏవం న కేవలం కావ్యవాంగ్మయే రామాయణ నాటకే రామాయణకావ్యే అథవా అభిజ్ఞానశాకుంతల నాటకే న వేదేష్వపి తత్రాపి వనానాం ప్రాధాన్యత దత్త పూర్వసూరిభిః. కథం ఇతి చేత్ యజుర్వేదాంతర్గతే నమకపాఠే ఏకః మంత్రః నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః ఇతి ఏకః మంత్రః. అపరః మంత్రః నమః సూతాయ హంచాయ వనానాం పతయే నమః ఇతి.

ఏమేమ తత్రైవ యజుర్వేద భాగే నమో వన్యాయ చక్షాయ చ ఇత్యాదిషు మంత్రేషు వన వన్య శబ్దౌ తత్ర ప్రయుక్తౌ దృశ్యతే. అతః ఏవమేవ యజుర్వేద బ్రాహ్మణాంతర్గత చమక ఇతి పాఠే అపి గిరయశ్చమే పర్వతాశ్చమే అసికతాశ్చమే వనస్పతయశ్చమే గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చమే ఇతి మంత్రాః తత్ర దృశ్యంతే. నామ వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః ఇచ్చత వృక్షేభ్యః ఇచ్చుక్తే అహం నమస్కారం కరోమి. కేభ్యః వృక్షేభ్యః నమస్కారం కరోమి ఇతి ఏకః అర్థః ఆగతః. ఏవమేవ వన్యానాం చ పతయే నమః వనానాం పతయే నమః ఇతి వనానాం పతిః కః ఇచ్చుక్తే ఈశ్వరః తస్య నమస్కారం కరోమి ఇతి ఏకః అర్థః. ఏవం ప్రకారేణ తత్ర వేదే అపి తత్ర మంత్రాః దృశ్యంతే. ఏవమేవ వనం వనస్పతి సోమలత అశ్వకంద ఇత్యాదీనాం ఔషధి విశేషాణాం లతానాం ఏవం యజ్ఞ సామగ్రియాః ఉత్పత్తి స్థానం కిమస్తి ఇచ్చుక్తే వనమేవ. ఏవం సామవేదే అపి దైవతస్వరేణ తత్ర మంత్రవినియోగః అరణ్యా నిర్దశతి. ఏవం ప్రకారేణ అపరః ఏకః విషయః భారతీయ సంప్రదాయేషు కార్తీక వనసమారాధనా ఇతి ఏకా ప్రక్రియా. వనసమారాధనాయ వయం కిం కుర్మః ఇచ్చుక్తే బాంధవాః స్నేహితాః సర్వే మిళిత్వా అరణ్యే గత్వా వనే గత్వా వయం భోజనం కుర్మః. కుతః ఇచ్చుక్తే వనే యద్ వాతావరణం లభ్యతే తద్ వాతావరణం పట్టణే న లభ్యతే తత్ర ప్రాణవాయుః సహజతయా లభ్యతే. అతః ఉత్తమ ప్రాణవాయుః స్వీకర్తుం అవకాశః వనసమారాధనే అస్తి. ఏవం వనే స్థితాః వృక్షాః దామోదర స్వరూపాః సంతి. అతః కార్తీకమాసే వనసమారాధన కార్యక్రమే దామోదర నామ్నా వయం దేవతాన్ వృక్షదేవతాన్ వయం ఆరాధయామః. అతః వయం భారతీయాః భారతీయానాం ధనం అస్తి వనం. అతః వనానాం సంరక్షణం అస్మాకం దాయిత్వమస్తి. ఏతాని వనాని కేవలం నా మానవ జీవన ఉపయుక్తాని పరమాత్మన సృజితాని అంగభూతాని ప్రకృతే శరీర సదృశాని అస్మాభిః అవశ్యం జ్ఞాతవ్యః విషయః. అతః ఏవం వయం సర్వేపి భారతీయాః సర్వే అపి వనస్య విషయే శ్రద్ధాం కృత్వా తేషాం వనానాం పరిపాలనే పోషణే వయం బద్ధకంకణాః భవామః ఇతి కామయన్ సర్వేభ్యః ఏకవారం పునరేకవారం వనమహోత్సవ శుభాశయాన్ వితరామి. భారతీయ మన జీవన విధానంలోనే జీవనం అనే మాటలోనే వనం అనే మాట ఉంది. పరిశీలిస్తే గనక ఏ ప్రకారంగా తోచుకున్నా సరే అది వనశబ్దం అనేటువంటిది జీవనంలో ఉంది. కాబట్టి అలాంటి వనాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. వనము వనము అనే మాట ఏదైతే ఉందో ఈ వనం గురించి కావ్యాల్లో రామాయణంలో అలాగే రాముడి జీవితంలో వనవాసం అంటేనే ఒక అంతర్భాగం. వనవాసంలో వనం ఏదైతే ఉందో అది ఆ రాముడి జీవితంతో అంతర్భాగమై ఉంది. అలాగే అభిజ్ఞాన శాకుంతలంలో నాటకంలో కూడా శకుంతల పుట్టింది పెరిగిందంతా కూడా వనంలోనే. ఆవిడి వనంలో ఉండి పెంచిన వాడు కణవ మహర్షి. కాబట్టి ఆమెకి స్నేహం దేంతో ఉంది అంటే ఆ వనంలో ఉన్నటువంటి ఆ చెట్లతోనూ పూలతోనూ ఆ లతలతోనూ ఉంది. అంత ప్రేమను పెంచుకుంది ఆవిడ. అలాగే ఈ విషయాలన్నీ కూడా దేళ్ళు చెప్పారు అంటే కావ్యాల్లో నాటకాల్లో చెప్పారు. అలాగే భారతీయులకి ముఖ్యమైనది ఏమిటి అంటే మేము ఆస్తికులమని చెప్పుకోవాలి అంటే దానికి ప్రమాణం ఏమిటి అంటే వేదం. అలాంటి వేదంలో కూడా యజుర్వేదంలో కూడా వనానాం పతయే నమః వన్యాయచ కక్షాయచ అని చెప్పని వన్యశబ్దము వనశబ్దము వనస్పతి శబ్దాలు ఉపయోగించారు. కాబట్టి వనశబ్దానికి ప్రాముఖ్యత అనేటువంటిది కేవలం కావ్యాల్లో నాటకాల్లో మాత్రమే కాదు వేదంలో కూడా ఉంది అని తెలుస్తోంది. అలాగే మనం చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మనం బంధు మిత్రులతో కలిసి అందరం కూడా వన సమారాధన అనే కార్యక్రమంలో కూర్చుంటాం. అక్కడ కూడా వనంలో దేనికి కూర్చోవాలి అంటే వాతావరణం కంటే కూడా వనంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ. కాబట్టి అక్కడ కూర్చుని భోంచేయడం వలన ప్రశాంత వాతావరణము ఉత్తమమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది. కాబట్టి వన సమారాధనగా మనం దాన్ని భావిస్తూ ఉన్నాం. ఆ సమారాధనలో ఉండే ఏవైతే ఉసిరి చెట్టు ఆమ్ర చెట్టు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సారక్క దేవాలయాలు ఉన్నాయో ఇవి కూడా వనదేవతలుగానే మనం భావిస్తాం పూజిస్తాం. కాబట్టి అలాంటి దేవతల అనుగ్రహాన్ని పొందడం కోసమని చెప్పని మనం ఒక మాసంలో ఆ సమారాధన కార్యక్రమంలో బంధు

0: కమిటీతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. కాబట్టి వనం అనేది మన భారతీయులకి ప్రకృతి చేత ఇవ్వబడ్డ ఒక ధనం. కాబట్టి ధనాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో అలాగే వనాన్ని కూడా కాపాడుకుందాము అని చెప్పని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరలా ఒకసారి వన మహోత్సవ శుభాకాంక్షలు తెలుసు.
1: మీరింతవరకు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో భారతీయ వాంగ్మయ వనాన్నం ప్రాధాన్యత గురించి డాక్టర్ మేధూరి సూర్యనారాయణ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా జీవన తరంగాలు. ఈ చిత్రం కోసం ఘంటశాల గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం జేవి రాఘవులు.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలకు ఓ ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 6వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాం కృష్ణ గారు అందించే రైతులు అడిగే, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతులు, శ్రోతలు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324-0852, ఇంకొక నెంబర్ 2324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందండి. ప్రకటన విన్నారు. చిత్రగీతాల తర్వాత వెలుగునీడల చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన శ్రీశ్రీ గీతం, సంగీతం పెండ్యాలా.

తర్వాత ఆత్రేయ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పాడిన పాట, చిత్రం మురళీకృష్ణ.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా దేవదాసు చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం సిఆర్ సుబ్రహ్మణ్యం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల బృందం ఆలపించిన గీతం, చిత్రం మాంగళ్యబలం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

పాత సినిమా పాటలు, మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పాడిన పాట చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు. సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 6వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారు రైతు

శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలిస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. మధుర గీతాల తర్వాత రాజమకుటం చిత్రం కోసం పి లీలా పాడిన పాట. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

తర్వాత మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు.

తర్వాత పింగళి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఏఎం రాజా పి సుశీల పాడిన పాట చిత్రము మిస్సమ్మ.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: మధుర గీతాల తర్వాత పింగళి సాహిత్యానికి స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీలతో కలిసి పాడిన పాట చిత్రం గుండమ్మ కథ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ముదురుగితలల తర్వాత మంచి మనసుల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన దాశరథి కృష్ణమాచార్యులు, సంగీతం కెవి మహాదేవన్.

తర్వాత జగదేక వీరుని కథ చిత్రం కోసం పి సుశీల లీలా బృందం ఆలపించిన పింగలి గీతం సంగీతం పెండ్యాల.

తర్వాత పుణ్యవతి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం ఘంటసాల.

డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం ఆత్మీయులు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

తర్వాత వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన దాశరథి కృష్ణమాచార్యుల గీతం సంగీతం పెండ్యాల.

తర్వాత పింగళి సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని సమకూర్చగా ఎస్ వరలక్ష్మి పాడిన పాట చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం.

చివరిగా లవకుశ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన పాట సాహిత్యం కొసరాజు.

0: Electronics and IT Minister Ashwini Vaishnav has directed the ministry officials to summon Meta on the matter of Instagram ads promoting child sexual abuse material in India. The ministry will seek explanation from Meta on the issue. Earlier today, a team from Meta met the Ministry of Electronics and IT officials following the notice summoning them on the issue of rollout of the usernames feature on WhatsApp in India. Sources said ministry officials sensitized them about the government's concern relating to the feature. They said as the timeline for furnishing the detailed explanation on the usernames feature is for 3 days, Meta will submit their final reply as per the schedule. Governor of Bihar, Lieutenant General Syed Atta Hasnain, and Minister of State for External Affairs, Pavitra Margarita, represented India at the funeral ceremony for former Supreme Leader of Iran, Grand Ayatollah Sayyid Ali Khamenei, in Tehran. In a social media post, Mr. Margarita said that they conveyed respect on behalf of the government and the people of India. They also extended condolences to the family of those who lost their lives in the recent conflict. In Wimbledon Tennis Championships, Novak Djokovic equaled Roger Federer's record for most match wins at Wimbledon as the seven-time champion defeated French star Arthur Rondaresh to reach the round of 16 today. In other round third of matches, world number one Jannik Sinner defeated US player Jenson Brooksby, while Jan Lennard Struff of Germany beat Daniel Medvedev. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు రేపుదయం 6:10 భావన స్ఫూర్తి గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి లఘు ప్రసంగం తెలుగులో ప్రసారమవుతుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, మొక్కజొన్న మరియు నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు వినవచ్చు. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి రమేష్. 7:15 ఉదయతిరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందం వారిచ్చే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 11:03 ఈ వారం అతిథి శీర్షికన ఆస్కర్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథానిక, 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రాయదుర్గలోని ఒయాసిస్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బత్తిని కోమల బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి. ఇందులో ముందుగా పాడి పశువుల పోషణలో మెలుకోలు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం. అనంతరం గొర్రెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్ గారి ప్రసంగం వినవచ్చు. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ స్కాలర్, ఆథర్, కాలమిస్ట్ శ్రీ వందన వాసుదేవన్ గారితో నిహార కానెట్టి గారు జరిపిన ఆంగ్ల సంభాషణ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:12 దాటి 45 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

చిత్త